శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1940

సభయ 8 ఆషాఢమాసం 17వ రోజు క్రీస్తు శకం 2026 జులై 6వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 50 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పూర్వపుణ్యము అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి.

ఉన్నాయి. పురాకృత సుకృతములు అంటే పూర్వపుణ్యము. అలాగే ఆధునిక సాహిత్యంలో నీతి శతకకారులైనటువంటి వారు భర్తృహరి మున్నగవారు తన సుభాషితాల్లో నీతి శతకంలో చక్కని సందేశాన్ని శ్లోకం ద్వారా పద్యం ద్వారా అందించారు.

చంది పుణ్యాని పురాకృతాని అంటూ పురుషుని అడవి ఎందును యుద్ధమునందును శత్రువుల మధ్యను నీళ్లలోను నిప్పులోను మహాసముద్రములను కొండ చివరను నిధులలోను కైపులోను అపాయమందును పురాకృత సుకృతములు వానికి అపకారము కలుగనేక నిరంతరము కాపాడుతూ ఉంటాయని భావము. మంచి అదృష్టం కలిగిన ఎడల వానికి ఫలము కలుగనీయక అడ్డుపడుటకు ఎవరికినీ సాధ్యము కాదు. ఇదే భావాన్ని శతకారుడు ఈ విధంగా ఒక పద్యంలో తెలిపారు. కాననమున రణమున సలిలానలరిపు మధ్యమున మహాబ్ది నగాగ్రస్థానమున సత్తు నిద్రితు పూనిగదో పూర్వపుణ్యములు రక్షించున్ అన్నారు. ఎవనికి పూర్వము సంపాదింపబడిన అనల్పమైన పుణ్యముండును వానికి భయంకరమైన అడవియును భోగార్హమగు నగరము అగును. వేరువారెల్లరూ బంధువులు అగుదురు. భూమి అంతయు రత్నపు గనులతోడను మంచి వస్తువులతోడను నిండినదయ్యుండును. మానవులు శ్రేయస్కాములై సత్కర్మాచరణ పరాయణులు కావలేనని దివ్యమైన సందేశం ఇచ్చారు. ఎంత కష్టపడినను అదృష్టము లేకపోతే ఏమాత్ర ఫలమును కలగదు. పురుషులకు ఆకారము కానీ కులము కానీ స్వభావము కానీ విద్య కానీ ప్రయత్నపూర్వకముగా చేసిన సేవ కానీ ఫలము నసంగవు. పూర్వకృతమైన తపస్సు వలన కలిగిన భాగ్యమే కాలము వచ్చినప్పుడు ఫలము నసంగును. శ్రేయస్సును కోరువారు సర్వవిధముల సత్కర్మమును అనుష్ఠింపవాలని సందేశమిచ్చారు. పుణ్యకర్మములే సఫలము నసంగునని అన్యము కాదని పేర్కొన్నారు. మానవుల గుణ అవగుణములను అనుసరించి ఫలితమును పొందవలని అనుచున్నాడు భర్తృహరి. మంచి మనసుతో సత్కార్యములు చేయాలన్నాడు. సత్వగుణ సంపన్నులుగా మెలిగి ఆదర్శ మార్గంలో నడయాడాలి. తొందరపడి ఏ పనికి పూనుకొనరాదు. సకల శ్రేయముల నసంగు కార్యములు ఏవైతే ఉన్నాయో వారినే ఆచరించాలి. సర్వ నియమన శక్తి గల కర్మలకు నమస్కరించి ఆచరణలో చూపి తగిన ఫలమును పొందాలి. వృద్ధిక్షయములు కర్మాధీనములు కాన మానవులు నిరంతరము పుణ్యకర్మలనే ఆచరించాలి. పూర్వజన్మములందరి కర్మములను అనుసరించిన అదృష్ట విశేషము లభించును. సద్బుద్ధితో సత్కర్మములను చేసి సత్ఫలమును పొందాలి. జీవితాలను చరితార్థం కావించుకోవాలి. మానవులమై జన్మించినందుకు పుణ్యభూమి రుణం తీర్చుకోవాలి. మనోనిగ్రహం పాటించాలి. మధుర ఫలమును పొందాలి.

0: ఎన్నో జన్మల పుణ్యఫలంగా మానవ జన్మ లభించినది దైవానుగ్రహం వలనే. ఈ మానవ జన్మలోనే లభించే సుఖదుఖాలు, లాభ నష్టాలు, పాపపుణ్యాలు మానవులు గత జన్మల్లో చేసుకున్న పుణ్యఫలముల వల్లనే లభిస్తాయని భగవంతుడే పురాణాలు, వేదాల ద్వారా దేవతలకు, మానవులకు తెలియజేసి సత్కర్మల ద్వారా సజ్జన సాంగత్యం, దైవభక్తి, పరోపకారాల ద్వారా పాపమును పోద్రోలుకోవాలని చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేశాడు. కలిమానవులందరూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం, ఆదర్శ మార్గంలో పయనిద్దాం, పుణ్యకర్మలను ఆచరిద్దాం, ధన్యత చెంది.
1: మీరింతవరకు పూర్వపుణ్యము అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో జూనోటిక్స్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటారు.

0: పెంపుడు జంతువుల ద్వారా కొన్ని వ్యాధులు మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. అదేవిధంగా మనిషి ద్వారా కూడా కొన్ని వ్యాధులు జంతువులకు సంక్రమించే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఏ రకాల వ్యాధులు వస్తాయి, జంతువుల ద్వారా మనుషులకు కానీ మనుషుల ద్వారా జంతువులకు కానీ వ్యాధులు ప్రబలకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వ్యాధులకు ఎలాంటి చికిత్సా విధానం చేపట్టాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి రేగిచెట్లపల్లి గ్రామ పశు వైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ముఖ్యంగా మనం సంఘజీవులం కాబట్టి మనతో పాటుగా కొన్ని పెంపుడు జంతువులను పెంచుకుంటుంటాము, అదేవిధంగా కొన్ని పాడి పశువులైతేనేమి మరి ఇట్లాంటి జంతువులను కూడా పెంచుకొని పశుపోషణ మీద ఆధారపడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని వ్యాధులు మనుషుల ద్వారా కూడా జంతువులకు వచ్చే అవకాశం ఉంది, జంతువుల ద్వారా మనుషులకు కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏ రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
1: పశుపక్షాదుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 300కి పైగా జూనోటిక్ వ్యాధులను గుర్తించారు. మనకు ఎంతో ఇష్టమైన కుక్కల నుండి రేబీస్ వ్యాధి, పాడి పశువులు అలాగే గొర్రెలు మరియు మేకల నుండి ఆంథ్రాక్స్, క్షయ వ్యాధి, బ్రూసెలోసిస్ వ్యాధి, అలాగే కోళ్ళ నుండి బర్డ్ ఫ్లూ వ్యాధి మొదలగు జూనోటిక్ వ్యాధులు ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా గుర్తించి ప్రజల్లో వీటి మీద అవగాహన కల్పిస్తున్నాము. మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండగలం. ఇందులో ముఖ్యమైనవి కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా బ్రూసెల్లోసిస్ వ్యాధి. దీన్నే ఈసుకుపోవడం లేదా అకాల ప్రసవం అని అంటారు. ఇది ముఖ్యంగా బ్రూసెల్లా అబార్టస్ అనే ఒక సూక్ష్మ జీవి వల్ల వస్తుంది. ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉండటం వలన అధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ వ్యాధి ఎక్కువగా పశువులను మందలుగా ఒకే చోట ఉంచి పెంచినప్పుడు సరైన మేత రక్షణ లేకుండా ఎదిగిన పశువుల్లో వస్తుంది. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కల్లో కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధికారక సూక్ష్మ క్రిములు నోటి ద్వారా, చర్మం ద్వారా, పాల ద్వారా, పొదుగు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గర్భకోశం నుండి స్రవించే మట్టు ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఎదలో ఉన్న ఆడ పశువులను వ్యాధితో ఉన్న ఆంబోతులు లేదా దున్నలతో దాటించినప్పుడు లేక వాటి వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తికి వాడటం వల్ల కూడా వ్యాప్తిస్తుంది. మనుషుల్లో పశువులతో అతి సన్నిహితంగా ఉండేవారికి, అనగా పశువైద్యులకి, పశువుల యజమానులకి, పశువుల కాపర్లకి, గొర్రెలు మేకల కాపర్లకి, కబేళాల్లో పనిచేసే వాళ్ళకి, మాంసం దుకాణాల్లో పనిచేసే వాళ్ళకి, పచ్చిపాలని తాగే వాళ్ళకి కాయకుండ, అలాగే పచ్చిపాలతో తయారైన పాల పదార్థాలు తీసుకునే వారికి కూడా ఈ వ్యాధి వస్తుంది. ముందుగా పశువుల్లో వీటి రోగ లక్షణాలు చూసుకున్నట్లయితే వ్యాధి సోకిన పశువుకు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అధికంగా చూసే లక్షణం ఏంటంటే 2 నుంచి 3 నెలల్లో చూడి ఈసుకుపోవడం జరుగుతుంది, అబార్షన్ అవుతుంది, దూడలు చనిపోయి పుట్టడం జరుగుతుంది. పశువు ఈనెను తదుపరి మాయ పడకపోవడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. ఆంబోతులు, దున్నలలో వృషణాలు వస్తాయి. మోకాలు, గిట్టల వద్ద వాపును కూడా గమనించవచ్చు. వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, బరువు తగ్గడం, ఆందోళనగా ఉండడం అలాంటి లక్షణాలు మనం గమనించవచ్చు. మనుషులలో ఈ వ్యాధి లక్షణాలు వచ్చి తరచుగా జ్వరం రావడం, ఒళ్ళు మొత్తం తడిచేలాగా చెమటలు పట్టడం, చలి, తలనొప్పి ఇవన్నీ

0: వస్తాయి, కీళ్ల నొప్పులు, వెన్నెముక కింద భాగంలో నొప్పి రావడం వస్తుంది, క్రమేపీ నీరసించి బరువు తగ్గడం జరుగుతుంది.
1: బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు?
0: పశువులకి ప్రతి సంవత్సరం బ్రూసెల్లోసిస్ వ్యాధి పరీక్షలు చేయించాలి. వ్యాధి నిర్ధారణ అయిన పశువులను ఆరోగ్యమైన మంద నుండి ఏరివేసి చికిత్స చేయించాలి. వీలు కానట్లయితే వాటిని మంద నుంచి పూర్తిగా తీసివేయాలి. ఈసుకుపోయిన పిండాన్ని, మాయని, స్రావాన్ని కాల్చివేయాలి, లేదా లోతైన గోయిలాగా తీసి దానిలో సున్నం చల్లి పాతి పెట్టాలి. పాకలను క్రిమిసంహారక ద్రావకాలతో శుభ్రం చేయాలి. అనుమానిత ప్రాంతాల్లో ఆవుదూడలకు 4 నుంచి 8 మాసాల వయసులో విధిగా బ్రూసెల్లోసిస్ టీకా, వ్యాధి నివారణ టీకా ఇప్పించాలి. ఇలా చేయడం వల్ల ఆడ పశువు జీవితకాలం వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. కొత్తగా కొన్న పశువును మందతో కలపకుండా ముందు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించి బ్రూసెల్లా లేకపోతేనే వేరే మందలో కలుపుకోవాలి. చూడి పశువులను ఈను కాలంలో పరిశుభ్రమైన గాలి వెలుతురు లభించే పాకల్లో శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. వ్యాధితో ఉన్న పశువులు పాలను బాగా మరగ కాచి మాత్రమే తాగాలి. కాయని పాలను, పచ్చి పాలతో తయారయ్యే పదార్థాలను తినకూడదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో మన రాష్ట్రంలో పలు గ్రామాల్లో ఉన్న ఆడ పశువులు పాల నమూనాలని పరీక్ష చేసి బ్రూసెల్లా వ్యాధి ఉన్నట్లు అనుమానించిన ఎడల సంబంధిత పశువుల రక్త నమూనాలను సేకరించి బ్రూసెల్లా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మందలో ఆడదూడలకు 4 నుంచి 8 నెలల వయసులో బ్రూసెల్లా వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి జీవితకాలం ఉంటుంది. కనుక దీనిని గురించి అవగాహన కలిగించి జాతీయ బ్రూసెల్లా వ్యాధి నివారణ పథకం ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి టీకాలు వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సదావగాహనతో వినియోగించుకొని తద్వారా బ్రూసెల్లా వ్యాధి రహిత పశువుల ద్వారా ప్రజారోగ్యం దృష్ట్యా ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు సాధించవచ్చు. అలాగే మనుషుల నుండి పశువులకి, పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధుల్లో ప్రాణాంతకమైన వ్యాధి రేబీస్ వ్యాధి. ఇది కుక్కల నుండి సహజంగా వస్తుంది, ఒక వైరస్ వలన కలిగే సంక్రమిత వ్యాధి. ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషుల్ని, పశువుల్ని, ఇతర కుక్కల్ని కరవడం వలన ఈ వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ముందుగా కుక్కల్లో లక్షణాలు చూసుకుందాం. కుక్కల్లో నోటి నుండి చొంగ కారడం, నాలుక బయట పెట్టడం, మతి లేకుండా తిరగడం, కనపడిన వస్తువుల్ని, మనుషుల్ని, పశువుల్ని లేదా ఇతర కుక్కల్ని కరవడం, అరుపులో మార్పు, ఇవన్నీ వచ్చి 7 నుంచి 10 రోజుల్లోపు చనిపోవడం జరుగుతుంది. ఈ జబ్బు వచ్చిన మరికొన్ని కుక్కల్లో ఈ లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలు, అంటే తిండి తినకపోవడం, నిశ్శబ్దంగా ఒక చోట పడుకోవడం లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపించి 2-3 రోజుల్లో చనిపోతాయి. దీన్ని మూగ రేబీస్ అంటారు, డమ్ ఫార్మ్ ఆఫ్ రేబీస్ అని చెప్పి అంటారు. ఈ కుక్కల్లో చూసే లక్షణాలు.
1: డాక్టర్ గారు, మరి ఈ రేబీస్ వ్యాధి ఉన్న కుక్క కరిస్తే మనిషికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటారు?
0: కుక్క వ్యాధి సోకిన కుక్క కానీ లేదా ఎటువంటి కుక్క కానీ కరిచినట్లయితే ముందు ఆ గాయాన్ని సబ్బుతో బాగా నీట్గా కడగాలి. నీటితో సబ్బుతో కడగాలి. ఆ గాయాన్ని కట్టుతో కప్పరాదు, వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. రేబీస్ వ్యాధి లక్షణాలతో లేక వ్యాధి లక్షణాలు లేకుండా ఏ కుక్క కాటుకి గురైన పశువు లేదా మనుషులు సత్వర వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. దీనికి కరిచిన రోజు, కరిచిన 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజు ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయించడం తప్పనిసరి.
1: జునోటిక్ వ్యాధులు అంటే ఏమిటి? ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి వస్తే ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలి? ఇత్యాది అంశాల గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందించారు మేడం. నమస్కారం మేడం, డాక్టర్ అమూల్య గారు.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు జెనోటిక్స్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యవల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే, ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోళ్ళ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటారు చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని

0: 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృతలోటి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

గోపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని విషయాలు ప్రసారమవుతాయి. అనంతరం దళిత సాహిత్యం విభిన్న ధోరణుల గురించి డాక్టర్ జి మాధవరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు సైకాలజీ అవసరమా అనే అంశం గురించి నారాయణం లావణ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఖరీఫ్లో వరి సాగుకు సూచనలు అనే అంశం గురించి డాక్టర్ ఎం గిరిజారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్ఏఆర్ఎస్ మార్టూరు వెస్ట్ గోదావరి డిస్టిక్. కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 క్లాసికల్ మ్యూజిక్ ప్రసారమవుతుంది. అంపోలు మురళీకృష్ణ వయలిన్ సోలో, పి సతీష్ కుమార్ మృదంగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జయశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ VBG

రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000

0: అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా పూరే దేశ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ మే లాగూ హో గయీ 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడల వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ దామ్లీలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనను గురించిన విషయాలు తెలుసుకుంటారు. అనంతరం దళిత సాహిత్యం విభిన్న ధోరణుల గురించి డాక్టర్ జి మాధవరావు గారి ప్రసంగం వింటారు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముందుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి గురించి ఆయన గురించిన విషయాలను తెలుసుకుందాం. భారత రాజకీయ చరిత్రలో దేశ సమైక్యత, జాతీయతకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రముఖ నాయకుల్లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒకరు. 1901 జులై 6న పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో జన్మించిన ఆయన విద్యావేత్తగా, న్యాయవేత్తగా, రాజకీయ నాయకునిగా విశేష గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే అసాధారణ మేధస్సును ప్రదర్శించి ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కోల్కతా విశ్వవిద్యాలయానికి అతి పిన్న వయసులోనే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్యమనంతరం భారతదేశ తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు కూడా. దేశ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. అనంతరం కొన్ని విధానపరమైన విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1951లో ఆయన భారతీయ జనసంఘ్ను స్థాపించి దేశ రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు నాంది పలికారు. ఆ పార్టీయే తరువాత భారత రాజకీయాల్లో కీలకమైన శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి మూలంగా పరిగణిస్తారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన నాటి నిబంధనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు అనే భావజాలాన్ని బలంగా వినిపించారు. జాతీయ సమైక్యతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. దేశ ఐక్యత, సమగ్రత విషయంలో ఆయన అభిప్రాయాలు నేటికీ చర్చనీయాంశంగా నిలుస్తాయి. 1953 జూన్ 23న జమ్మూ కాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న సమయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణించారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలను అనేక మంది స్మరించుకుంటారు. విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, జాతీయవాద నాయకునిగా భారత చరిత్రలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి మన ఘన నివాళులు అర్పిద్దాం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో దళిత సాహిత్యం విభిన్న ధోరణుల గురించి డాక్టర్ జి మాధవరావు గారి ప్రసంగం వింటారు.
2: దళిత సాహిత్యం విభిన్న ధోరణులు. దళిత సాహిత్యం విభిన్న ధోరణులను పరిశీలించే ముందుగా దళిత శబ్దం, దళితులంటే ఎవరు, దళిత సాహిత్యం అంటే ఏమిటి, దళిత సాహిత్యం దృక్పథం, దళిత సాహిత్యం ప్రధాన లక్ష్యం మొదలైన విషయాలను పరిశీలించాలి. ముందుగా దళిత అనే ధాతు నిష్పన్న రూపమే దళిత శబ్దం. దళిత పదానికి శబ్దరత్నాకరం నిఘంటువులో దళము, దళనము, దళితము ఈ పదాలకు భేదించుట, తుంచుట, నరుకు, విరచు, ఖండింపబడినది, చీల్చబడినది అనే అర్థాలు కనిపిస్తున్నాయి. బ్రౌన్ నిఘంటువులో దళితము అనే పదానికి ప్లో, ఎక్స్పెండెడ్, స్పెల్డ్, డివైడెడ్ అనే అర్థాలు ఉన్నాయి. తర్వాత దళితులంటే ఎవరు, కుల వ్యవస్థ కారణంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయబడిన శ్రామికులే దళితులు. ఇంకా ఎండ్లూరు సుధాకర్ ప్రకారం మనుగడకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు నోచుకొని నిర్భాగ్యులు. ఊరికి దూరంగా ఉండి ఉనికిని కోల్పోయిన వాళ్ళు, సభ్య ప్రపంచంలో సరైన సంబంధాలు లేనివాళ్ళు, నిత్య పీడితులు, నిత్య తాడితులు, అవమానాలకు అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు. శిఖామణి ప్రకారం అస్పృశ్యత ఉన్న కులాలనే దళితులుగా గుర్తించవచ్చు. మరాఠీ కవి యోగేంద్ర దళిత జీవితాన్ని చిత్రించేది దళిత సాహిత్యం. ప్రాథమికంగా దళితుల కోసం రాసినది దళిత సాహిత్యం. దళిత సాహిత్యం దృక్పథం పరిశీలిస్తే దళిత సాహిత్యం ప్రాచీనమైన సాంప్రదాయక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రాతిపదికగా నిర్మించబడే సమాజం పట్ల విధేయత కలిగి ఉంటుంది. మనువాద సాహిత్యానికి ఇది వ్యతిరేకమైనది. దళిత సాహిత్యం హేతువాద దృష్టిని కలిగి ఉండి పురాణ భావనలు, మత సిద్ధాంతాలు, అశాస్త్రీయమైన భావనలు మొదలైన వాటిని తిరస్కరిస్తుంది. హేతువుకు అందని అతీంద్రియ భావనలను నిరసిస్తుంది. సమాజంలో సంస్కరణ భావాలు రేకెత్తించేందుకు సాహిత్యం ఒక సాధనం కావాలని దళిత సాహిత్యం భావిస్తుంది. సాహిత్యం కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక చైతన్యం కలిగించాలని భావిస్తుంది. అందుకే కళ కళ కోసమే సిద్ధాంతాన్ని నిర్వద్వందంగా ఖండిస్తూ కళ సమాజం కోసమే అనే దృక్పథం నుండి మాత్రమే సాహిత్యాన్ని మూల్యాంకనం చేయాలని ఈ సాహిత్యం అభిప్రాయపడుతుంది. దళిత సాహిత్యం అనుభూతి విశిష్టమైనది. జీవితాన్ని యథాతథంగా ప్రతిబింబించడం దీని లక్షణం. ఇది కుల, మత, వర్గ, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్య స్వభావం నుంచి మనిషికి స్వేచ్ఛను కలిగించే దిశగా కొనసాగుతుంది. దళిత దృక్పథంలో జీవితమే సాహిత్యం కాబట్టి సాహిత్యానికి, ప్రజలకు మధ్య గల ఖాళీని పూరించే దిశగా ఇది కృషి చేస్తుంది. మనువాద వాదాన్ని వ్యతిరేకించే సాహితీ సంస్కృతులపై దళిత సాహిత్యం నిర్విరామ పోరాటం చేస్తుంది. మానవతావాదం తన ప్రధాన ఇతివృత్తంగా దళిత సాహిత్యం ప్రకటిస్తుంది. అందుచేతనే మానవుడు కేంద్రంగా ఈ సాహిత్య సృజన జరుగుతున్నది. మానవుని కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అతనిలో చైతన్యం నింపుతుంది. దీనికోసం దళిత సాహిత్యం పీడితులు, ఆశలు, ఆశయాలు, అనుభవాలు, అనుభూతులను చిత్రిస్తుంది. అణిచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక ఆర్థిక న్యాయం కోసం పోరాటం దీని ప్రధాన లక్షణం. స్వీయత్వం కోసం అన్వేషించటం దళిత సాహిత్యం మరో లక్షణం. అందువలనే దళిత ఐక్యత అవసరాన్ని ఇది గుర్తించింది. ఈ గుర్తింపే దళితుల సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. దళిత సాహిత్యం సత్యం, శివం, సుందరం అనే మూల భావనను నిరసిస్తుంది.

దళిత సాహిత్యంలో రెండు విభిన్న చైతన్య సమితులను విమర్శకులు గుర్తించారు. ఒకటి, మితవాద స్రవంతిలో దళిత అనుభవాల వ్యక్తీకరణతో పాటు కుల వ్యవస్థలోని అమానవీయత ద్రవ్యమానాలను వర్ణిస్తూ నూతన సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని ఆశించటం కనిపిస్తుంది. దళితుల యొక్క కష్టాలు, ఆర్తిని వర్ణించటం దీనిలోని ప్రధానం. ఇలాంటి వాటిలో తిరుగుబాటు ధోరణి కనపడదు. రెండు, అతివాద స్రవంతిలో వ్యవస్థపై తిరుగుబాటు, హిందూ మతతత్వం విధించిన పరిమితులను ధిక్కరించే ధోరణి కనపడుతుంది. హిందూ మతం మౌలిక తత్వాన్ని, అది ప్రసారం చేసే కర్మ సిద్ధాంతాన్ని, పరమాత్మ, పునర్జన్మ మొదలైన వాటిని ఇది తీవ్రంగా నిరసిస్తుంది. ఈ పరంపరలో కవులు తమ కవిత్వంలో ఉపయోగించే ప్రతీకలు, అలంకారాలలో సమాజ స్వభావం పట్ల వ్యక్తం చేసే అసహనం, నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలు కూడా దళితుల గురించి ఆలోచించేటట్లు చేసింది. దళితుల మానసిక దాస్య విమోచన కోసం ప్రయత్నించడం మరో ప్రధాన లక్షణం. తామంతా ఒక జాతి అని గుర్తించేందుకు, తమ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవటానికి గల చైతన్యాన్ని కలిగించేందుకు దళిత సాహిత్యం కృషి చేస్తుంది. నిజాయితీ విమర్శనాత్మక ధోరణి ఉన్న దళిత సాహిత్యం దళితుల్లో ఉన్న ఆత్మ నూనితాభావాలను తొలగించి వీరిని బానిస మనస్తత్వం నుండి విముక్తి చెందేందుకు సహకరిస్తుంది. దళిత సాహిత్యంలోని మౌలికాంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఈ దృక్పథాన్ని అర్థం చేసుకోకపోతే దళిత సాహిత్యాన్ని అర్థం చేసుకోలేము. అంబేద్కర్, పూలే, మార్క్స్ రచనలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కులాన్ని, దాని వికృత స్వభావాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. దళిత సాహిత్యం ప్రధాన లక్షణం గమనిస్తే, కుల వర్గ వైరుధ్యాలతో నుండి ఉన్న ప్రాచీన హిందూ మార్మికతను బ్రద్దలు చేస్తూ అందుకు ప్రతీగా ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రతి పౌరునికి అందించటం, దళిత సమస్యలను అర్థం చేసుకొని అందుకు కారణమైన వాస్తవాలను విశ్లేషించడం, ఆ సమస్యల సాధనకు ఉపకరించే సామాజిక అభ్యుదయ శక్తులను ప్రోత్సహించటం, తద్వారా శతాబ్దాలుగా అజ్ఞానంలో ఉంచబడిన వారిలో సామాజిక రాజకీయ చైతన్యం కలిగించటం, సామాజిక అభివృద్ధిలో భాగంగా వ్యక్తి అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం కృషి చేయడం, మానవతావాద దృక్పథంతో విశ్వజనీన సౌభ్రాతృత్వం లక్ష్యంగా మొత్తం మానవ జాతి అభ్యున్నతి సాధించటం, దళిత విముక్తి సాధించటం, దళితుడికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాలను ఆధారం చేసుకొని అనేకమైన సున్నితమైన విషయాలను ప్రపంచ మానవాళికి తెలియజేయడం, దళితుడు రాజకీయంగా ఎదిగి అధికారాన్ని చేపట్టడం. దళిత సాహిత్యం విభిన్న ధోరణులను గమనిస్తే, ధోరణి అనగా పద్ధతి, రీతి అని చెప్పవచ్చు. ఇంకా నిర్వచనంలో గమనిస్తే, ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావాలను బాగుగా పరిశీలించి దాని యొక్క మంచి చెడులను వివరించటమే. దళిత సాహిత్యం కావ్యం, శతకం, కవిత్వం, నాటకం, నవల, కథ, విమర్శ అనేక ధోరణులలో అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముందుగా కావ్యంను పరిశీలిస్తే, కన్నీటి కబురును జి జోసెఫ్ రచించారు. ఇక్కడ చదువుకోవాలన్న దళితుల కాంక్ష కనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ, దుర్బాక రాజశేఖర శతావధాని, కట్టమంచి రామలింగారెడ్డి మొదలైన సుప్రసిద్ధులు ఈ కావ్యంపై అభిప్రాయాలను ప్రకటించడం ద్వారా ఈ కావ్య విశిష్టత తెలుస్తుంది. పోలవాడ అనే గ్రామంలో జన్మించిన ఒక మాదిగ వాని కథ దీనిలోని వస్తువు. పినపాటి జర్మియా హతాశుడు కావ్యాన్ని రచించారు. ఒక నిరుపేద దళితుని జీవనస్థితి వర్ణన ఇందులోని ఇతివృత్తం. దళిత నాయకునికి ఆస్తిపాస్తులు లేవు, బంధువులు లేరు. అందుచేత అతడు భార్యాబిడ్డలను పోషించలేనని అవివాహితుడిగా మిగిలిపోతాడు. రోడ్డు ప్రక్కన ఒక గుడిసె వేసుకొని జీవనం గడుపుతుంటాడు. అతని శ్రమతో అనేకులు భాగ్యవంతులవుతారే తప్ప అతని బ్రతుకు మారదు. చివరికి అతనికి వృద్ధాప్యం రావడంతో పనిచేయ శక్తి లేక ఎవరు లేని అనాథగా మిగిలిపోతాడు. ఈ కావ్యంలో ఆ నిరుపేద మంచి గుణములను, అతని జీవన స్థితిని కూడా చక్కగా

0: తెలియజేశారు. హరిజనాభ్యుదయం దీనిని విన్నేడి మోషే కవి రచించారు. ఇందులో చీకటి కేక, వెలుగువాక అనే రెండు శీర్షికలున్నాయి. ఈ కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటవదాని మొదలగు వారు పరిచయ వాక్యాలు రాసి మోషే కవి రచనలోని ఉత్తమ గుణాలను ప్రకటించారు. దళితులను ఉద్ధరించడానికి మహాత్ముడు జన్మిస్తాడన్న ప్రధానాంశంగా ఉన్నది దీనిలోని ఇతివృత్తం. తర్వాత శతకం గమనిస్తే పండితులను, పామరులను పరవశింపజేసే శక్తి దీనికి ఉంది. ఆత్మాశ్రయ రీతిలో సాగటం వలన తన భావాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం ఎక్కువ. సంఖ్యా నియమం, మగుట నియమం, చందో నియమం మొదలైనవి శతక లక్షణాలు. సర్వజనాదరణ పొందిన ఈ ప్రక్రియను దళిత రచయితలు కూడా చేపట్టారు. శ్రీనివాస పద్యమంజరి దీనిని నంబూరి శ్రీనివాసరావు రచించారు. చిత్తగించమయ్యా శ్రీనివాస అనున్నది మగుటం. కేంద్ర మంత్రి సంజయ్య గారు జరుగుమల్లి పైలు గురించి మాట్లాడు సందర్భంలో చిత్తగించమయ్యా శ్రీనివాస అను పదం వచ్చిందని తెలిపి, తనను శ్రీ వేదాల రామానుస్వామి శతావధాని గారు చిత్తగించమయ్యా శ్రీనివాస మగుటంపై పద్యాలు రాయమన్నారని తెలియజేశారు. మొదట దీన్ని 118 ఆట వెలుదులలో ముద్రించారు. పునరుద్ధరణలో ఆ 118 పద్యాలతో పాటు మరియు 100 పద్యాలను రచించి 2 భాగాలుగా విభజించారు. ప్రథమ భాగమునందు అస్పృశ్యులను ప్రబోధించటం కనిపిస్తుంది, అక్కడక్కడ నీతులు కూడా చెప్పారు. 2వ భాగంలో ఉదాత్తములైన భావాలను, సూక్తులను చిన్నపిన్నలకు అర్థమయ్యే రీతిలో రచించారు. కుసుమ ధర్మన్న రచించిన శతకం అర్జున శతకం, ఆలకింపమయ్యే అర్జునుడా అనే మగటంతో 108 ఆట వెలుదులలో రచించారు. కావ్య సంప్రదాయాన్ని పాటించి అవతారిక, దైవస్థుతి మొదట చేశారు. దైవస్థుతిలో నేను రాజరాజ్యమును గోరుటలేదు, సర్వమును అభిలషించటలేదు, జన్మరాహిత్యమును వహించటలేదు, సర్వదా దుఃఖితులను దీనులను అగు ప్రాణుల యొక్క ఆర్తిని మాన్పగోరుచున్నాను అని ఒక శ్లోకంతో తెలియజేశారు. శ్రీకారంతో ప్రారంభించి శ్రీహరిని వేడుకున్నారు. దీనిని తన ప్రజలకు అంకితం ఇచ్చారు. శతకము పూర్తి అయిన తర్వాత దీనిని చదివినను, విన్నను మాలమాదిగలను హీనముగా చూసే వారికి నీతి మార్గము దొరుకుతుందని ఒక కందపద్యంలో చెప్పారు. కృతయుగంలో ప్రజలు కరువు కాటకములు, వ్యాధులు లేక పాడి పంటలతో ప్రశాంతంగా జీవించారని, ఆనాడు హక్కులు, అధికారాలు, ద్రవ్యకాంక్షలు, మోసాలు చేయటం లేవని, ప్రజలందరూ అన్నదమ్ముల వలె జీవించారని తెలిపారు. కలియుగంలో ధర్మచింతన చచ్చి ధనకాంక్ష ఇచ్చిందని, గుణము అంతరించి కులము ఘనతగాంచిందని, పెట్టుబడి పెట్టి ధనికుడు వేదల కష్టమును దోచుకుంటున్నాడని తెలియజేశారు. దళితులు మొదట హిందూ దేశాన్ని ఏలారని తెలియజేశారు. తరువాత ఆర్యులనేటి బ్రాహ్మణులు ఆసియా నుండి వలస వచ్చి మనలను అనగద్రొక్కి అడవులు పాల్చేసి తినటానికి తిండి లేక బిచ్చమెత్తు వారిని నీచ కులజులుగా చిత్రించి జాతి భేదములు ఊరు వాళ్లలో ఉంచనీయక దూరాన గెంటి అంటరాని వారుగా అవమానపరిచారని, వెలివేసి బానిసత్వంలోకి దించారని, ఇది స్వార్థపరులు చేసిన చర్యగా భావించారు.
1: మీరు ఇంతవరకు దళిత సాహిత్యం విభిన్న ధోరణుల గురించి డాక్టర్ జి మాధవరావు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే

0: మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: Kita ketemu.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

వాన. ఈ రెండు అక్షరాల్లో ఎన్నో భావాలు దాగున్నాయి. ఆకాశం భూమికి ప్రేమగా పంపే సందేశమే వాన. మొదటి చినుకు నేలకు తాకగానే వెదజల్లే మట్టి

పరిమళం మనసులో ఎన్నో మధుర జ్ఞాపకాలను మేల్కొల్పుతుంది. చినుకుల చప్పుడు ప్రకృతి ఆలపించే సంగీతంలా అనిపిస్తుంది. వాన కేవలం నీటి బిందువుల సమూహం కాదు, అది రైతు కళ్ళల్లో మెరిసే ఆశ, మొక్కల్లో చిగురించే జీవం, పక్షుల కిలకిల రావాలకు కొత్త ఉత్సాహం. ఎండలతో అలసిపోయిన భూమికి చల్లని ఓదార్పునిస్తూ ప్రతి చినుకు జీవన సందేశాన్ని తీసుకొస్తుంది. వాన గురించిన మరికొన్ని విషయాలు ఈ చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట వర్షం చిత్రానికి గాను చిత్ర రాకీబ్ అలాం పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

వానలు ప్రతి ఒక్కరం చిన్నపిల్లలమైపోతాం కదా. కిటికీ పక్కన నిలబడి చినుకులను ఆస్వాదించటం, వేడివేడి టీతో వానను తిలకించటం, కాగితపు పడవలను నీటిలో వదలడం, ఇవన్నీ జీవితంలో మరచిపోలేని అందమైన అనుభూతులు. వాన మనసుకు ప్రశాంతతను, ప్రకృతికి కొత్త అందాన్ని అందిస్తుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట వానా చిత్రానికి గాను కార్తీక్ పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భావలహరి మృదుమధుర గీతమంజరిలో వాన గురించిన విషయాలను తెలుసుకుంటున్నాం. వాన ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. ఆకాశంలో మేఘాలు గుమికూడి జల్లులు కురిసినప్పుడు భూమి పలకరించి పచ్చని అందాలతో కలకలలాడుతుంది. వాన చినుకులు నేలపై పడగానే వెదజల్లే మట్టి పరిమళం ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది. ప్రకృతిలోని ప్రతి జీవికి వాన జీవనాధారం. వ్యవసాయానికి వాన ఎంతో కీలకం. రైతు ఆశలన్నీ వర్షంపై ఆధారపడి ఉంటాయి కదా. సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి. చెరువులు, నదులు, భూగర్భ జలాలు నిండిపోతాయి. పశుపక్షాదులకు కూడా తగినంత నీరు లభించి ప్రకృతి సమతుల్యతను కొనసాగింపజేస్తుంది. అయితే అతివృష్టి కూడా కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. భారీ వర్షాల వల్ల వరదలు, రోడ్లపై నీరు నిలవడం, రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల వర్షపు నీటిని సక్రమంగా నిల్వ చేసుకోవడం, నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కార్యక్రమంలో ఒక చక్కనైన పాట విందాం. వినబోతున్న పాట ఇంద్ర చిత్రానికి గాను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల

వాన మనకు ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పుతుంది. మేఘం తనలోని నీటిని దాచుకోకుండా భూమికి పంచినట్లే మనిషి కూడా తనలోని ప్రేమను, దయను, సహాయ స్ఫూర్తిని పంచాలని గుర్తుచేస్తుంది. అందుకే వాన ప్రకృతి ఇచ్చే గొప్ప వరంతో పాటు జీవితానికి

మార్గదర్శకురాలు కూడా. అందుకే వాన వస్తే కేవలం గొడుగు మాత్రమే ఓపెన్ చేయకండి, మనసులో ఉన్న పాజిటివిటీ అనే డోర్స్ని కూడా ఓపెన్ చేయండి. ప్రతి చినుకును ఆస్వాదించండి. ప్రతి వర్షాన్ని ప్రకృతిలో మన బంధాన్ని మరింత బలపరిచే పండుగగా భావించాలి. ఎందుకంటే వాన కురిసేది కేవలం నేల మీద కాదు, మన హృదయాల మీద కూడా. కార్యక్రమంలో వినబోతున్న పాట డాడీ చిత్రానికి గాను ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశం రాసిన ప్రేమలేకే వాన, భూమి నుదుటిపై జారే ముత్యాల హారం, మొదటి చినుకులో మట్టి పరిమళం, ప్రతి మనసులో మధురానుభూతి నిలయం, రైతు కళ్లలో ఆశల వెలుగు నింపే వరం, పచ్చని ప్రకృతికి ప్రాణం పోసే స్వరం, చెట్టు కొమ్మపై చినుకుల నాట్యం, కోయిల గానంలో కలిసే ప్రకృతి కావ్యం. వాన వస్తే కాలమే చిరునవ్వు చిందిస్తుంది, ఎండిన నేలకు కొత్త జీవం ప్రసాదిస్తుంది, ప్రతి చినుకు చెబుతుంది ఒక సందేశం, ప్రేమను

ప్రతి మనసులో మధురానుభూతి నిలయం, రైతు కళ్లలో ఆశల వెలుగు నింపే వరం, పచ్చని ప్రకృతికి ప్రాణం పోసే స్వరం, చెట్టు కొమ్మపై చినుకుల నాట్యం, కోయిల గానంలో కలిసే ప్రకృతి కావ్యం. వాన వస్తే కాలమే చిరునవ్వు చిందిస్తుంది, ఎండిన నేలకు కొత్త జీవం ప్రసాదిస్తుంది. ప్రతి చినుకు చెబుతుంది ఒక సందేశం, ప్రేమను పంచితేనే జీవితం పరిపూర్ణం. వాన కురిసే ప్రతిసారి గుర్తు చేసుకుందాం ప్రకృతి ఇచ్చిన ప్రతి చినుకు అమూల్యమైన వరమని మనసారా కాపాడుకుందాం. కార్యక్రమంలో వినబోతున్న పాట బంగారు బుల్లోడు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

0: 6.1 overs. Beth Mooney was the highest scorer for Australia with 64 runs. Put to bat, England scored 154 in stipulated 20 overs. In a bilingual live phone-in program, Public Speak at 9:30 tonight, we will bring an insightful discussion on Digital India, Empowering Citizens Through Technology with Gulshan Rai, Cyber Security Expert. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered Prime Minister Narendra Modi's tribute to Dr. Shyama Prasad Mukherjee on his 125th birth anniversary. Quoting the Prime Minister, the Tribune, under the headline, Mukherjee, a lamp that still burns bright, says, the one ideal that defined Shyama Prasad Mukherjee's public life above all else was the indivisibility of India. The pioneer citing the PM's article writes, Dr. Shyama Mukherjee stands out for his humanitarian efforts, especially during the famine-struck Bengal in 1943, and how he stood firm during the upheaval of partition to ensure that West Bengal remained an integral part of India. A top front-page headline in the Indian Express states, Armed forces seek larger retention of Agniveers after end of four-year tenure with Navy, likely to seek 75% retention, Army and AIAF up to 50%. The Hindu reports government issues notice to Meta on child sexual abuse ads. Hindustan Times writes about the International Cricket Council meet discussing proposals for a structural overhauling of the sport, including shortening ODIs, introducing continental championships, a World Cup championship for T20s, and a fixed window for formats. The Times of India mentions about a survey's report which says childcare housework keeps 69% urban women out of labour force in India. And finally, the Pioneer mentions the passing away of the legendary Pandavani exponent Tijan Bhai, whose commanding voice became the global face of Chhattisgarh's folk tradition under the headline, A Voice That Brought Beam Alive Falls Silent. Her legend lives forever. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a six-day visit to Indonesia, Australia and New Zealand beginning today. India to chair UNCTAD's ninth session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host two-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust convenes meeting of its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్. జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాట మంతి కార్యక్రమం హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు కాకినాడ సర్వజన ఆసుపత్రి

0: బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలల్లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వారైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వారైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నెంబర్ 22-3393-08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో
2: హలో
1: నమస్తే
2: మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ఎస్ కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరరావు మేడం. వర్షం గురించి బాగా చెప్పారు మేడం ఈరోజు మీరు.
1: థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
2: థ్యాంక్ యూ మేడం. అలానే మేడం
1: చెప్పండి,
2: గరాన మొగుడు సినిమాలో వర్షం పడేయండి మేడం, వాణిస్తున్నది ఉంది.
1: గరానా మొగుడు
2: మేడం వర్షం పడే,
1: అందులో వర్షం పాట ఏంటండి?
2: అది వాన పాట మేడం.
1: వానా వానా వెల్లువాయ పాట.
2: అదే మేడం,
1: అది గరానా.

0: ఇప్పుడు కాదనుకుంటానండి.
1: గర్రనమౌళిలో వాణి విశ్వనాథ్ గర్రనమౌళిలోనే వాణి విశ్వనాథ్ వర్షం పడే ఉంది మేడం.
0: బంగారు కోడి పెట్ట ఉంది, హే పిల్లా హెలో పిల్లా సాంగ్ ఉందండి.
1: అది కాదు మేడం, వేరే ఫోల్డర్ లో చూడండి మేడం.
0: వాన వాన వెల్లువాయి రిమిక్స్ సాంగ్ ఏమంటారా మరి?
1: వేయండి మేడం అయితే.
0: రచ్చా సినిమాలోది.
1: ఓకే మేడం, వేయండి.
0: ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

0: మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
7: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: మార్కాపు నుంచి భవ్య.
3: పద్మ గారు?
7: భవ్య, భవ్య.
3: భవ్య గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
7: ఓకే మేడం.
3: ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు?
7: ఇంద్రాష్టమం చేయండి మేడం.
3: ఏంటండి?
7: ఇంద్ర, ఇంద్ర.
3: ఇంద్రాలో ఇందాక వేశానండి భావలహరి, వినలేదా?
7: విన్నాను మేడం.
3: మళ్ళీ ఆ పాట ఎందుకండి? వేరే పాట అడగండి.
7: అయితే
3: ఏంటండి?
7: వాన మీద
3: మంచి పాట ఏమంటారా? ఓకే అండి. ఏం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? ఓకే అండి, మీరు కోరిన పాట వాన పాట వచ్చేస్తుంది, వినేసేయండి. థ్యాంక్ యూ అండి.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.
5: నా పేరు మేడం.
4: మీ పేరు కట్ అయిందండి?
5: నారాయణ
4: గారు. హలో, నాగేశ్వరం. చెప్పండి, ఏ పాట కావాలి? హలో, చిట్టెమ్మ మొగుడు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అందులో ఏ పాట అండి?
5: హలో హలో
4: హలో హలో. చిలుకు రాలితే ఆ పాట ఉంది, చిట్టెమ్మో పొట్టెమ్మో ఉంది, నామాల సామి, నిండు కుండల, ఆ నాలుగే ఉన్నాయండి. హలో, జస్టిస్ చౌదరియా? అందులో ఏ పాట అండి? చట్టానికి న్యాయానికియా? ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. ఇలానే కాల్ చేస్తుండీ.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం, బాగున్నారండి?
0: బాగున్నానండి.
1: నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాసులు గారు
1: అవునండి,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ మచిలీపట్నం అండి.
0: ఓకేనండి, మీకు హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: ఈరోజు అండి సూర్యవంశం.
0: సూర్యవంశం.
1: అవునండి,
0: సూర్యవంశంలో ఏ పాట?
1: కిలకిలండి, ఆ పాట కావాలండి.
0: కిలకిల సాంగా?
1: అవునండి,
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నా పేరు బండారు త్రిమూర్తి గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం బండారు తల్లి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి.
1: చాలా సంతోషం. మనది వసుదై కుటుంబం కాబట్టి మీరు బాగుంటే మేము, మేము బాగుంటే మేము, మీరు ఆటోమేటిక్ గా బాగుంటాం, బాగోవాలి. ఆకాశవాణి ఫ్యామిలీ మ్యాన్.
0: థ్యాంక్ యూ అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: ఈవేళ ప్రముఖ గాయకులు, ప్రముఖ సంగీత దర్శకులు, నటులు అయినటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలమల్లి గారి జయంతి అండి.
0: ఓకే అండి.
1: బాలమల్లి గారు అంటే మాకు చాలా ఇష్టమైన కళాకారులు ఒకరే, అందరూ ఇష్టమే. నాకు వారు అంటే మరీ ఇష్టం. ఎస్వి రంగారావు గారు అన్న, బాలమల్లి గారు అన్న మరీ ఇష్టం అండి.
0: అందరికీ ఇష్టం. చెప్పండి.
1: అదే అండి, వారి పాడిన పాట ఒకటి మా చిత్రాలు బంగారు సార్ అడుగుదాం అనుకుంటున్నాను.
0: ఎందులో వేయమంటారు?
1: శ్రీరామాంజనే యుద్ధం. ఈ చిత్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలమల్లి గారు గారు పాడిన పాట గీతర ఆరుద్ర సంగీతం కేవి మహాదేవన్. ఆ పాట ఉందమ్మా.
0: ఏ పాట అండి? హలో, హలో,
1: చెప్పండి.
0: త్రిమూర్తులు గారు పాట పేరు చెప్పండి ఒకసారి.
1: అమ్మా
0: పాట పేరు చెప్పండి.
1: కరుణాలోల నారాయణ
0: ఉందండి.
1: ఈ పాట మా అత్తయ్య గారు చెప్పండి. నాగల
0: ఓకే గుప్తా గారు, మీకోసం ఈ పాట వేస్తున్నాను.
1: గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచు శాస్త్రిరావు గారికి, మస్తాన్ భాష.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: చల్ల వెంకటేశ్వర్ మేడం చేమకుర్తి నుంచి.
1: వెంకటేశ్వర్లు గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు
2: మేడం? ఈరోజు గులేబా కావళి కథ మేడం.
1: గులేబా కావళి కథ?
2: అవును మేడం.
1: అందులో ఏ పాట ఏమంటారు?
2: నన్ను దోసుకుంది ఒకటి వన్యల దర్శన సాంగ్ మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
2: ఓకే, థ్యాంక్స్. ధన్యవాదాలు మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
2: హలో
1: హలో
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు నరేష్ మేడం.
1: నరేష్ గారు, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలో నుంచి పాట వింటారు? ఎవడు నీ జతగా సాంగ్ ఏమంటారా? తప్పకుండా అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుల్లమ్మ మేడం గారు, సనప గ్రామము, ఆతంకూరు మండలం, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: సారంగ ధర మేడం గారు. ఓ రాజా ఇటు చూడ ఓ బాణమాచి పాడండి పాట మేడం గారు.
0: సారంగ ధార.
1: అవును మేడం గారు.
0: ఓ నా రాజా సాంగ.
1: అవును మేడం గారు.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: ఓ నమస్తే.

0: கச்சா பப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సై బాల్
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి.
3: నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
3: థాంక్యూ మేడం గారు, థాంక్యూ.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
3: ఈరోజు వర్షం గురించి చాలా మంచి మంచి పాటలు ఇస్తున్నారు మేడం, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: థాంక్యూ సో మచ్ అండి, చెప్పండి.
3: ఈరోజు నారి నారి నడుమ మురారి మేడం.
0: అందులో ఏ పాట అండి?
3: ఏ వానో ఇది తగుముతున్నది, ఆ పాట మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
3: అది లేకుండా దేశధార కూడా మేడం
0: ఉందండి, అవైలబుల్ గానే ఉంది. అవునండి.
3: ఏంటి మేడం ఈ పాట? అందరి కోసం వింటున్న, ప్రతి ఒక్కరి కోసం, మీకోసం కూడా, మా కోసం కూడా, అందరి కోసం ఈ పాట.
0: అందరి కోసం ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
3: థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లెని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాను పోలయ్య గారు. మార్నింగ్ ప్రోగ్రామ్స్ అన్ని విన్నారా?
1: వింటున్నాం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు?
1: మేడం, ముందడుగు మూవీ నుంచి వెయ్యి పడగల మీన కోటి అడుగుల మీన నిలిచి ఉన్న స్వామి మోపిదేవి స్వామి రా కదలిరా అనే పాట మేడం.
0: ముందడుగు చిత్రం నుంచి.
1: అవును మేడం.
0: మోపిదేవి
1: వేయి పడగల, నేను
0: వేయి పడగల మీద. అది లేదండి,
1: ఉంటుంది మేడం, ఫేమస్ పాట అది.
0: ఫస్ట్ స్టార్టింగ్ అదేనా?
1: అదే మేడం, చెప్పండి మేడం పాటలే.
0: పాటలు ఆనందం ఎందుకో, ఆనందాన్ని నేను.
1: కృష్ణ గారిది మేడం, శోభన గోకృష్ణ.
0: చూస్తున్నాను,
1: నాకొక శ్రీమతి కావాలనే పాట ఉంటుంది మేడం, చూడు మేడం. దాంట్లో లేదా మేడం?
0: అవైలబుల్ లేదన్నట్టుందండి.
1: సరే మేడం, పౌర్ణమి నుంచి భరత వేదమున నిరతనాదమున ఇచ్చాను పాట వేస్తున్నాను.
0: తప్పకుండా అండి.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: మార్కాపురి నుంచి అశ్వత్ గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, సాల్మాన్ రాజు గారు, నల్లవూరి వెంకటేశ్వర గారు, లక్ష్మీ ప్రియాంక, నరేందర్ రెడ్డి, పూజారి ధనంజయ, రామయ్య, సర్దార్ బాయ్, మన సీనియర్ చేత వెంకటేశ్వరులు, మన సీనియర్ చేత వెంకటేశ్వరుల గారి కోసం.
0: తప్పకుండా అండి.
1: ఓకే మేడం, బాయ్ మేడం, థ్యాంక్ యూ మేడం.

హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు సైకాలజీ అవసరమా అనే అంశం గురించి నారాయణం లావణ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్న స్త్రీ గడప దాటి బయటకు రావాల్సిందే. ఇంటి నుంచి బయటకు వచ్చింది మొదలు తిరిగి మరలా ఇంటికి వెళ్లేంత వరకు కుటుంబ సభ్యుల్లో ఏదో తెలియని అలజడి చెలరేగుతూనే ఉంటుంది. స్త్రీలు ఒంటరిగా అర్ధరాత్రి ఇంటికి రాగలిగిన నాడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పేవారు. నిజమే కదా? బయటికి వెళ్లిన స్త్రీ అలా అర్ధరాత్రి వేళల్లో కూడా ఇంటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవాలి అంటే ఎదుటివారి మానసిక స్థితిగతుల్ని అంచనా వేయగలగాలి. అందుకే ఆ భగవంతుడు కూడా ఎక్కువగా ఆలోచించే శక్తిని స్త్రీకి ప్రసాదించాడేమో. కొంతమంది స్త్రీలు త్వరగా అంచనా వేయగలరు, మరికొంతమంది స్త్రీలు నిదానంగా అంచనా వేయగలరు. ఈ నిదానమైన అంచనా విషయంలోనే స్త్రీలు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అలా మోసపోకుండా ఉండాలి అంటే ప్రతి స్త్రీకి సైకాలజీ తప్పకుండా తెలిసి ఉండాలి. అలా తెలుసుకున్న రోజునే స్త్రీలు ధన మాన ప్రాణ రక్షణకు ఒక రక్షణ కవచంలా ఈ సైకాలజీ బహువిధాలుగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసే మహిళల్లో కావచ్చు, వ్యాపారాన్ని నిర్వర్తించే వనితలు కావచ్చు, పాడి పంటల కోసం పొలాల్లోని పనుల్ని చక్కగా తీర్చిదిద్దే విషయంలో కావచ్చు, అన్నింటా స్త్రీలకు సైకాలజీ ఉపయోగపడుతోంది. ఎంతగానో అంటే ఈ సైకాలజీలో ఎంఎస్సి పూర్తి చేసిన నారాయణం లావణ్య గారి మాటల్లో మనం మరింతగా తెలుసుకుందాం. స్త్రీలకు తప్పనిసరిగా సైకాలజీ తెలిసి ఉండాలా?
5: సైకాలజీ అనగానే అదొక ఏదో పెద్ద విద్య అనుకుంటారు. సైకాలజీ గురించి కొంచెంగా ముందు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఎవరినో ఒకరిని చూస్తూనే ఉంటాం. అంటే ఇంటిలోనే కాకుండా బయట కూడా ప్రతిరోజు ప్రతి పూట ప్రతి వ్యక్తితో ఏదో ఒక విషయంగా ఏదో ఒకటి మనం మాట్లాడటం కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్త్రీ అనగానే ఏదో అనుకుంటారు, కానీ స్త్రీ అనేది ఒక శక్తి. ముఖ్యంగా సైకాలజీ అనగానే స్త్రీనే గుర్తురావాలండి, ఎందుకంటే స్త్రీనే అతిపెద్ద సైకాలజిస్ట్. ఎందుకు అంటే ఇంట్లో పిల్లల్ని కానివ్వండి, భర్తను కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఆడబిడ్డల్ని, తోడికోడళ్ళని, బావగారులను అందరినీ అర్థం చేసుకుంటూ తన మనుగడ సాగిస్తూ ఉంటుంది. ఇక్కడ సైకాలజీ అంటే అదేనండి, అందరినీ అర్థం చేసుకుంటూ పోవడమే. వారి యొక్క బిహేవియర్ని అర్థం చేసుకుంటూ వారికి అనుగుణంగా పోవడమే సైకాలజీ అంటారు. యాక్చువల్గా చూసినట్లయితే, స్టడీ పరంగా చూసినట్లయితే, సైకాలజీ సైన్స్ ఆఫ్ మైండ్, సైన్స్ ఆఫ్ సోల్ అని చాలా రకాలుగా వివరించడం జరిగింది. కానీ చివరకు సైన్స్ ఆఫ్ బిహేవియర్ అనే కాన్సెప్ట్తో నిలిచిందన్నమాట ఈ సైకాలజీ అనేది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి, స్త్రీలకు సైకాలజీ అవసరమా అంటే తెలిసి ఉండాలా అంటే, ఆల్రెడీ స్త్రీలకందరికీ ఈ సైకాలజీ తెలుసు. మరి ముఖ్యంగా తెలియాలా అంటే తెలియాలండి. ఎందుకు అంటే సమాజంలో ఎంతోమంది చాలా విషయాలు తెలిసినా అవసరానికి అవి ఉపయోగపడకపోవచ్చు. అంటే మన మనుగడలో ఏదో ఒక సమస్య రావచ్చు, అది పిల్లల దగ్గర నుంచి రావచ్చు, భర్త దగ్గర నుంచి రావచ్చు, సమాజంలో రావచ్చు, ఎటువంటి

0: ఇబ్బంది వచ్చినా కానీ కాస్త మైండ్ని మన స్థిమితంలోకి తెచ్చుకోగలిగి, అంటే భయపడకుండా మన స్థిమితంలోకి తెచ్చుకొని, ఎందుకు మనం బాధపడుతున్నాము, ఈ సమస్య ఏంటి, దీనికి సాల్వేషన్ లేదా అనే ఆలోచించగలిగితే చాలు. అదే సైకాలజీ. సో స్త్రీలకే కాదు, ప్రతి ఒక్కరికి ఈ సైకాలజీ అనేది తెలిసి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు కూడా తెలిసి ఉండాలి. ముందే చెప్పుకున్నాం, స్త్రీ ఒక పెద్ద సైకాలజిస్ట్ అని. ఎందుకంటే అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా పిల్లలు ఒక్కొక్కసారి మారం చేయడం జరుగుతూ ఉంటుంది, భార్య లేదా భర్త గొడవ పడడం జరుగుతూ ఉంటుంది, అత్తమామల చేత ఏవో ఒకటి మాటలు అనిపించుకోవడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనోనిబ్బరంగా ఉండగలిగేదే ఈ సైకాలజీ నేర్పిస్తుందన్నమాట. ఈ సైకాలజీస్లో కొన్ని థియరీస్ అని, థెరపీస్ అని ఉంటాయి, కానీ ఆ స్టడీ పరంగా అంత డీప్గా అవసరం లేదు. స్త్రీలకు జస్ట్ వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఫ్యామిలీని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళందరి మనస్తత్వాలను ఏ విధంగా తెలుసుకోవాలి, సమాజంలో మనం ఎలా మెలగాలి అనేది తెలుసుకుంటే చాలు. ఎన్నో సైన్స్లు, ఎన్నో సబ్జెక్టులు, అవన్నీ కేవలం పట్టాలకు మాత్రమే. కేవలం మనం తెలుసుకోవలసింది మనస్సుని తెలుసుకుంటే చాలు. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం తెలుసుకుంటే చాలు. అదే తెలియాలి, అదే సైకాలజీ అనేది కూడా చాలా ముఖ్యం.
1: సైకాలజీ తెలిసి ఉండటం వలన స్త్రీలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
0: సైకాలజీ తెలియడం వల్ల స్త్రీలకు అన్ని ప్రయోజనాలే అండి. ఈ ఒకటి రెండు ప్రయోజనం అని కాదు, ప్రతి ఒక్కటి ప్రయోజనమే. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, పిల్లల్ని అర్థం చేసుకుంటాం, పెద్దవాళ్ళని అర్థం చేసుకుంటాం, అందరినీ అర్థం చేసుకుంటూ మెలుగుతుంటాం అంటాం. మరి ముఖ్యంగా స్త్రీలకి సైకాలజీ వల్ల ప్రయోజనం ఏంటి అంటే, పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎటువంటి మనస్థితిలో ఉన్నారు, వారు ఏమి కోరుకుంటున్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానివ్వండి, ఆడబిడ్డలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కేవలం మనం మాత్రమే కాదు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అర్థం చేసుకుంటూ వారు ఏం కోరుకుంటున్నారు, లేదా మనమేమన్నా వారితో ఇబ్బందిగా ఉన్నామా, మన నుంచి ఏదైనా తప్పు జరుగుతూ ఉందా, మనం అర్థం చేసుకోవట్లేదా, ఇటువంటి సెల్ఫ్ అంటే మనకై మనము క్వశ్చన్ చేసుకోవడం వల్ల కూడా ఈ సైకాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఈ సైకాలజీ అంటే ఏం లేదు, ఇందాకే చెప్పుకున్నాం, మనస్సుని మార్చుకోవడం ఎలా అంటే అంతే. సో ఖచ్చితంగా ఇది అందరికీ ప్రయోజనకరంగానే ఉంటుంది, స్త్రీలకే కాదు ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గానే ఉంటుంది.
1: చదువుకున్న స్త్రీలకే సైకాలజీ తెలిసి ఉండాలంటారా, లేదంటే చదువుకొని వారికి కూడా ఈ సైకాలజీ మనస్తత్వ శాస్త్రం తెలిసి ఉండాలంటారా?
0: ఇందాకే చెప్పుకున్నాం, సైకాలజీ అనేది మనస్సును తెలిసి ముందుకు నడవడమే. అంటే ఇక్కడ చదువుకున్నవారు చదువుకోని వారు అన్నటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే చదువుకోని వారు ఎంతోమంది ఎన్నో సాధించిన విషయాలు మనందరికీ తెలిసిందే. అంతకుముందు మన అత్తమామలు కానివ్వండి, బామ్మలు కానివ్వండి, ఏమి చదువుకోని వారు ఉంటారు, మరి వారు అంతంత పెద్ద పెద్ద కుటుంబాలను నడిపించారు ఏం చదువుకున్నారని. కాబట్టి ఇది చదువుకున్న వారికి చదువుకోని వారికంటూ ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఈ సైకాలజీ అనేది ఉపయోగకరమైనదే. అయితే ముఖ్యంగా ఇక్కడ కొంతమంది చదువుకున్న వారు ఉంటారు, అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఈ న్యూ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు, ఆడపిల్లలు అయి ఉండండి, వాళ్లకు ఎన్నో ఆశలతో ఎన్నో ఉత్సాహంగా చేసే పనులతో మ్యారేజ్ అవ్వడం కానివ్వండి, లేదా ముందుకు వెళ్ళడం కానివ్వండి, ఇటువంటి ఆలోచనలతో ఉంటారన్నమాట. వాళ్లకు కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్క సమయాలలో వాళ్ళు అనుకున్నవి జరగవన్నమాట. అప్పుడు ఏమైపోతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. నేను అనుకున్నది జరగట్లేదే, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదే అనుకుంటూ ఉంటారనమాట. అటువంటప్పుడు ఈ సైకాలజీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే చదువుకున్నవారు చదువుకోని వారని కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకోగలగాలి, నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను అనుకున్నది ఎందుకు నెరవేరట్లేదు, ఇక్కడ నేను ఏం చేయగలగాలి, ఇటువంటి క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల మనసు అనేది నిబ్బరంగా ఉంటుంది. వాళ్ళు డిప్రెషన్లోకి పోకుండా ఉంటారన్నమాట. ఈ రీసెంట్గా చూసినట్లయితే కొన్ని సమస్యల వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చదువుకోని వారా చదువుకున్నవారా అని ప్రశ్న కూడా వేసుకోవాలి. చదువుకోని వారైనా చదువుకున్నవారైనా మనసు నిబ్బరంగా ఉంచుకొని ప్రతి సమస్యను సమస్యలాగా తీసుకోకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి సమస్యలు ఉండవు.

0: అదే సైకాలజీ. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, చదువుకోని వారు కూడా నేను చదువుకోనుంటే బాగుండే అనే నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా, చదువుకోకపోయినా నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నాలో ఉన్న స్కిల్స్ ఏంటి అని క్వశ్చన్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే నంబర్ వన్ స్థానాల్లో నిలిచిన వారు కూడా ఉంటారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కూడా, నేను చదువుకున్నాను, నేను ఇలాగే ఉండిపోతానా, నేను ఇలాగే ఇలాగే బతకాలనా, ఇటువంటి క్వశ్చన్స్ కాకుండా, నేను చదువుకున్నాను మరి నా చదువు నా ఇంట్లోకి ఉపయోగపడుతోందా, నేనున్న పరిసరాల్లో ఉపయోగపడుతుందా అని క్వశ్చన్ చేసుకొని వారికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే వారు కూడా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అంటే నెగిటివ్ థాట్స్లోకి వెళ్లకుండా పాజిటివ్ థాట్స్లో వాళ్ళ మనసును ఉంచినట్లయితే ఎవరైనా, చదువుకున్నవారైనా చదువుకోని వారైనా, ఎవరైనా సక్సెస్ఫుల్గా ఉండగలుగుతారు.
1: సమాజాన్ని చదవాలి అంటే ముందుగా సైకాలజీ తెలిసి ఉండాలంటారా?
0: సైకాలజీ అంటేనే సమాజాన్ని చదవడం, అంటే సోషలైజేషన్ అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడూ కూడా సొసైటీ పరంగానే ఉంటారండి, ఎందుకంటే ఫ్యామిలీలో ఉండడమే కాదు, మనం మన పరిసరాల్లో కూడా స్త్రీలు ఎక్కువగా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోజు జరిగే పరిస్థితుల దృష్ట్యా తీసుకున్నా కానీ బయట చుట్టుపక్కల ఆడవాళ్ళు ఇంకొక ఆడవాళ్లతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వారి అభిరుచులను కానివ్వండి, అభిప్రాయాలను అన్నిటినీ షేర్ చేసుకుంటూనే ఉంటారు, ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూనే ఉంటారు. అక్కడే వాళ్లకు సొసైటీలో మింగిల్ అవ్వగలిగే శక్తి ఉంది. అలాగే వారికి సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదే కదండి సమాజంలో ఉండే విషయాలంటే, సమాజంలో ఉండాలంటే సైకాలజీనే తెలియాల్సిన పని లేదు, వాళ్లలో చతురత ఉంటే చాలు, నలుగురితో కలిసిపోవాలి అన్న ఆలోచన ఉంటే చాలు, ఎదుటి వ్యక్తిలో మనం చెడు చూడకుండా మంచిని చూడగలిగే శక్తి ఉంటే చాలు, అప్పుడే అందరిలో మంచిగా ఉంటారు. మనం కూడా అంటే స్త్రీలు ఎక్కువగా చెడు ఆలోచించకుండా వాళ్ళతో కలిసిపోవడం జరుగుతుంది. అంతకు మించి ఈ సైకాలజీ చదవాలి, ముందుకు వెళ్ళాలంటే సైకాలజీ తెలిసి ఉండాలి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వాళ్లకు రావన్నమాట. అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు, ఏంటి ఎదుటి వాళ్లలో నెగిటివ్స్ చూసుకొని వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని ఎప్పుడు ఏవో ఒకటి రూమర్స్ చెప్తూ ఉంటారనమాట. అటువంటివి ఏవైనా ఉన్నా కానీ తగ్గించుకుంటే మంచిది. ఈ సైకాలజీలో ఎక్కువగా మనం ముందే చెప్పుకున్నాం, సైకాలజీ అంటే సైన్స్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తన. ఆ ప్రవర్తనని సెల్ఫ్గా కానివ్వండి, ఎదుటి వ్యక్తిలో కానివ్వండి, ఆ ప్రవర్తన ఒకవేళ చెడు ప్రవర్తన అయితే దాన్ని మార్చగలిగే శక్తే సైకాలజీ. ఆ మార్పు అనేది తేగలిగితే నంబర్ వన్ పొజిషన్లో ఎవరైనా, సమాజం నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా కొంతమంది స్త్రీలు ఉంటారు, వారు ఎదుటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఎవరైనా ఏదైనా ఒక కొత్త చీర తెచ్చుకున్నా, ఆ చీర తెచ్చుకున్నారంట అదేదో పెద్ద సమస్యలాగా, పెద్ద ప్రశ్నలాగా చేస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు ఆ ప్రవర్తనని మార్చుకోగలిగితే పాజిటివ్లోకి వచ్చేస్తారు, అటువంటివి ఏ సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతారనమాట.
1: సామాజికంగా స్త్రీలు చైతన్యవంతులు కావాలంటే సైకాలజీ ఎంతవరకు తోడ్పడుతుంది?
0: స్త్రీలు ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటారు, అయితే వాళ్లల్లో వాళ్లకు నాలో ఈ స్కిల్ ఉందని తెలీదు. వాళ్ళల్లో ఉన్న స్కిల్ని వాళ్ళు తెలుసుకోవాలి అంటే వారికై వారు స్వప్రశ్న అనేది వేసుకోవాలి, సెల్ఫ్ టెస్ట్ అంటారు. సెల్ఫ్ టెస్ట్ చేసుకోగలిగితే వారిలో ఉన్న కళల్ని బయటికి తీసుకురావచ్చు, సామాజికంగా కూడా చైతన్యవంతులుగా చేయవచ్చు. ఇందాకే చెప్పుకున్నాం, స్త్రీలు ఆల్రెడీ సైకాలజిస్ట్లే, చైతన్యవంతులే, అతిపెద్ద గురువు తల్లిదండ్రులే, తల్లే ముందు ఉంటుంది, అన్ని నేర్పించేది తల్లే, మార్గం చూపించేది తండ్రి. అంటే పెద్ద సైకాలజిస్ట్ ఫస్ట్ తల్లే, ఆ తర్వాత ఎవరైనా. అంటే చైతన్యవంతురాలైతేనే కదా అన్ని నేర్పించగలిగేది తల్లి, కాబట్టి స్త్రీ చైతన్యవంతురాలే, కానీ ఆమెలో ఉన్న గుణాన్ని బయటికి తీయగలగాలి, ఆమెలో ఉన్న టాలెంట్ని బయటికి తీయగలగాలి, నలుగురికి ఉపయోగపడే విధంగా ఆమె టాలెంట్ని బయటికి తీయగలిగితే నంబర్ వన్ అందరిని, తాను చైతన్యవంతురాలే కాదు నలుగురిని కూడా చైతన్యవంతురాళ్ళుగా చేస్తుందన్నమాట.
1: స్త్రీల ధన మాన ప్రాణ రక్షణకు సైకాలజీ ఉపయోగపడుతుందంటారు, ఇది ఎంత?

0: నిజం.
1: ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది ఇందాకే చెప్పుకున్నాం, సైన్స్ ఆఫ్ బిహేవియర్ అని. ఎదుటి వ్యక్తి ప్రవర్తనను స్త్రీ గుర్తించగలుగుతుంది, ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది. అయితే కొంచెం టైం తీసుకుంటుంది. వీళ్ళు నిజంగా మంచివాళ్ళ, నిజంగా చెడ్డవాళ్ళ అని ప్రశ్న వేసుకోరు అనమాట. స్త్రీనే కాదు, ఎవరు కూడా వేసుకోరు ప్రశ్న. మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని ప్రశ్న వేసుకోరు అనమాట. వాళ్ళని గమనిస్తారు, ఏంటి ఏం చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు వీళ్ళు అని గమనిక అనేది ఉంటుంది, కానీ ప్రశ్నించుకోరు. ఇది ధన మాన ప్రాణ రక్షణ విషయానికి వచ్చే వరకు ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్న అనేది వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పని మీద స్త్రీ బయటకు వెళ్ళినప్పుడు, అనుకోని కారణంగా ఒంటరిగా రావాల్సి వచ్చినప్పుడు భయపడకూడదు. సో ఇక్కడ సైకాలజీ అనేది యూస్ఫులే. ఏంటి సైకాలజీ? ఒక థెరపీ లాగా యూజ్ అవుతుంది ఇక్కడ. మనో నిబ్బరం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. ధైర్యంగా భయపడకుండా నేను ప్రశాంతంగా వెళ్ళగలను, ఇంటికి చేరగలను అనే మనో నిబ్బరం తెచ్చుకొని ముందుకు రావాలి. అదే భయపడుతున్నామనుకోండి, ఎవరు కనిపించినా భయపడుతూ చూస్తారు, వారి కళ్ళల్లో భయం కనపడిపోతుంది, ఎదుటి వ్యక్తిలో కనపడిపోతుంది. సో వాళ్ళు అవకాశం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఏవైనా సిచ్యువేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో అత్తమామలు ఎప్పుడూ ఏదో ఒకటి బాధ పెడుతూ ఉంటారు, కోడళ్ళని కానివ్వండి అట్లా. అటువంటి సిచ్యువేషన్స్లో డొమెస్టిక్ వైలెన్స్, అటువంటి సమయంలో కూడా ఆమె భయపడకుండా ముందుకు వెళ్ళగలగాలి, కౌన్సిలింగ్ తీసుకోగలగాలి. ఎటువంటి కౌన్సిలింగ్ అంటే, వారు ఏదైతే సమస్యని సృష్టిస్తున్నారో ఆ సమస్యకి కారణాలేంటి, నా వల్ల ఆ సమస్యని నేను ఏ విధంగా తీర్చగలను అనే క్వశ్చన్ వేసుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వవు, అవి తొందరగా సాల్వ్ అయిపోతాయి. ధైర్యం, దీనికి ముఖ్యంగా కావాల్సింది స్త్రీ యొక్క ధైర్యం, మనోనిబ్బరత. వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని బయటికి తీసి ఎదుటి వ్యక్తిలో మనం చూపించగలిగితే వీరు చాలా చైతన్యవంతులు, వీరు చాలా నైపుణ్యులు అని మన దగ్గరికి రారన్నమాట. సో ఇక్కడ సైకాలజీ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నిబ్బరంగా ఉన్నాము అని ఎదుటి వ్యక్తికి, అవకాశం తీసుకోవాలన్న వ్యక్తికి తెలుస్తుందో, అప్పుడు వీళ్ళని చూసి వాళ్ళే భయపడతారు. అక్కడ మనమే ఛాన్స్ ఇవ్వకుండా చేసినట్లయితే, మన నిబ్బరంతో ఛాన్స్ ఇవ్వకుండా చేసినట్లయితే వాళ్ళు ఛాన్స్ అనేది తీసుకోరు. సో రక్షణ అనేది మనకై మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం ఈ సైకాలజీ ద్వారా, అంటే మనో నిబ్బరం ద్వారా. మన మైండ్ని, మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం రక్షణ అనేది మనకై మనం స్వీయ రక్షణ ఇచ్చుకోగలుగుతాం అన్నమాట. అదేవిధంగా రీసెంట్గా మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే పెళ్లి కన్నా ముందే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారనమాట, ఆడపిల్లలకు తీసుకుంటున్నారు. ఏ విధమైన కౌన్సిలింగ్స్ అంటే, కొత్తగా ఫ్యామిలీలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఆడపిల్లలు ఎన్నో తల్లిదండ్రుల దగ్గర ఎంతో హాయిగా వాళ్ళకు అనుకున్నవి నెరవేర్చుకుంటూ ఎంతో హాయిగా చాకచక్యంగా చదువుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అనే బంధం ద్వారా కొత్త ఇంట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటప్పుడు ఈ కౌన్సిలింగ్లో అన్ని, ఏవైనా మార్పులు ఉన్నాయా, ఎటువంటి మార్పులు ఉంటాయి, అవన్నీ తెలపడం ద్వారా ముందే ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని ఏ విధంగా మనం బయట పెట్టాలి, ఏ విధంగా వాటిని తీర్చుకోవాలి, ఇటువంటివన్నీ వాళ్లకు తెలపడం ద్వారా ముందుగానే వారు అవగాహన తెచ్చుకొని కొత్త లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వాళ్ళకై వాళ్ళు అన్నీ తెలుసుకోవడం ద్వారా, ఈ సైకాలజీ ద్వారా, కొన్ని థెరపీస్ ద్వారా చాలా మటుకు ఈ సైకాలజీ అనేది అందరికీ, ఈ స్త్రీ ముఖ్యంగా స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ స్త్రీలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ముఖ్యంగా మనోనిబ్బరం తెచ్చుకోవాలి అంటే కొన్ని థెరపీస్ ఉంటాయి. రిలాక్సేషన్ థెరపీస్ కానివ్వండి, మెడిటేషన్ థెరపీస్ కానివ్వండి, యోగాస్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోగలగాలి ప్రతి ఒక్క స్త్రీ అనేది తెలుసుకోగలగాలి. అదేవిధంగా చిన్నప్పటి నుంచే స్త్రీలు, ఇళ్లల్లో ఉన్న స్త్రీలైతే వారి పిల్లలకి కానివ్వండి అన్నీ తెలపగలగాలి. అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఆ పిల్లలకి అన్నీ తెలపగలిగితే రేపు ఎటువంటి సమస్యనైనా, పిల్లలు కానివ్వండి ఎవరైనా, ఆ సమస్యల్ని తీర్చుకునే శక్తి స్త్రీ ఇవ్వగలగాలి. సో స్త్రీ ఇవ్వగలగాలి అంటే ఎదుటి పిల్లలు కానివ్వండి, ఎదుటి వ్యక్తుల మనస్సును తెలుసుకోగలిగితే ఇటువంటివన్నీ

0: అన్నీ నైపుణ్యాలు కానివ్వండి, ఏవైనా అన్నీ నేర్పగలుగుతుందన్నమాట స్త్రీ అనే వ్యక్తి.
1: మరి ఇంత చక్కగా తెలియజేసినందుకు నారాయణం లావణ్య గారికి మరొకసారి మా శ్రోతల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
2: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు సైకాలజీ అవసరమా అనే అంశం గురించి నారాయణం లావణ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ అన్నెపు హరీష్ గారితో ముఖాముఖి వింటారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే జునోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జునోటిక్ డే నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జూనోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన ర్యాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: జూనోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు?

0: చెప్పారండి.
1: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈరోజు రేబిస్ అనే వ్యాక్సిన్ని కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జూనోసిస్ డేగా పేర్కొన్నారు.
0: ప్రపంచవ్యాప్తంగా అసలు జూనోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
1: జూనోసిస్ డేని మార్క్ చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేసి డాగ్స్కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
0: ఓకే, జూనోటిక్ వ్యాధులు అంటారు, అంటే ఏంటండి?
1: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా.
0: ఓకే,
1: మనుషుల నుంచి యానిమల్స్కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్కి రావచ్చు, రెండు. మన నుంచి వాళ్ళకు వచ్చినా, వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం.
0: ఓకే,
1: సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్, అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబీస్. సో ఏదైతే హ్యూమన్స్, యానిమల్స్కి హ్యూమన్స్కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
0: ఓకే. అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి
1: ఎస్
0: తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు
1: ఎస్
0: సంక్రమిస్తాయి అనేది కూడా
1: ఎస్ మ్యామ్.
0: ఉందంటారు.
1: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
0: ఓకే,
1: ఎస్
0: సో
1: మ్యామ్.
0: ఎక్కువగా జునోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది ర్యాబిస్,
1: ర్యాబిస్.
0: అంటే మన సొసైటీలో ఎక్కువగా ఈ కుక్కలు అవే ఉంటాయి, వాటి వల్ల
1: ఎస్
0: మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అసలు ఈ ర్యాబిస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
1: ర్యాబిస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవా ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవా అంటే ఆ సెలైవా వచ్చి డాగ్ బయట ద్వారానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్, ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి. కిచెన్లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు. ఏదైనా ఓపెన్ వూండ్, వూండ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవా మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి, డాగ్ యొక్క మ్యూకాజ వచ్చి మనకు టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్. రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ట్, అండ్ ఇంటర్మీడియట్ హోస్ట్ చాలా ఉంటాయి. ర్యాట్స్, స్నెయిల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవన్నీ మేజర్గా ఇంటర్మీడియట్ హోస్ట్. దాని నుంచి మాత్రమే డాగ్కి వస్తుంది. డాగ్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
0: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు
1: ఎస్
0: కదండి,
1: మ్యామ్.
0: అంటే అవి
1: వాటి ద్వారా డాగ్కి వస్తాయి మ్యామ్.
0: ఓకే, అంటే
1: డాగ్కి కూడా ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నెయిల్స్, ర్యాట్స్, ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ట్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దెర్ ఇస్ ఎ చైన్.
0: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది
1: ఎస్.
0: అంటున్నారు, అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు?
1: రాదు, అది అక్కడ జరుగుతుంది. దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
0: ఓకే,
1: ఎస్.
0: ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదండి, లక్షణాలు ఏంటంటే?
1: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ, ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తుంది. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి? ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగకార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్లో అలా ఉంటుంది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ని చూసి భయపడడం. లాస్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి. రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
0: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
1: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
0: ఓకే, ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
1: నో,
0: సో
1: దెర్
0: చికిత్స
1: ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ ప్రివెన్షన్. దెర్ ఈస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి. రాకముందు వ్యాక్సినే, వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్, అంటే ప్రివెన్షన్. రాకముందు వేసుకునేది ప్రివెన్షన్. దెర్ ఈస్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
0: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది,
1: కరిచింది
0: వెంటనే వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్
1: ఎస్
0: వేసుకుంది?
1: జీరో డే, కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ని జీరో డే అంటారు.
0: ఓకే,
1: జీరో డే వేసుకుంటే 100% కాకపోయినా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్గా హ్యూమన్స్

0: డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి, కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యూనోగ్లోబులిన్స్. అది 0th day డోస్, 0th day, 3rd day, 7th day, 14th day, 28th day, అలా 5 doses పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 రోజులు వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు, మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 doses మినిమం, మినిమంగా 3 doses, 0, 7, 28 ఆర్ 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
1: ఓకే, అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
0: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్స్ సెలివేషన్, ఎక్కువగా సెలివేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారాలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని ఏదన్నా స్టేజెస్ దాటుకుంటూనే రావాలి. చిన్న డాగ్స్కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్ చేసి డేస్ వ్యవధిలోనే చనిపోతుంది చిన్న పప్పీ స్టేజ్లో. పెద్దది అయిందంటే సేమ్, సెలివేషన్, ఎక్కువగా సెలివేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని, చెక్కని, చెట్టుని ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటుంది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్ లేదు అంటే దాని పక్కన ఏమైనా సౌండ్ చేసినా, దబ్ దబ్ అని సౌండ్ చేసినా భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్కి కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలివేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
1: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి, సోకి చనిపోయారు.
0: ఓకే,
1: ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతను సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ రేబీస్
0: వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. ఒక పర్సన్ రేబీస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్. అది 0th day డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్, వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, 0th day లోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. 0th day అనేది మ్యాండేటరీ. 0th day స్కిప్ అయ్యి ఈ రోజు కరిచింది, నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనే దానికి. 0th day ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
1: ఓకే, సో మిగతా అందరూ
0: కూడా అందరూ వేసుకోవాల్సిందే ఇంట్లో.
1: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన
0: ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
1: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటుంది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ఆప్షన్, అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే, జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే, రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దానివల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దానివల్ల చనిపోగానే స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్గా రేబీస్ ఫోకస్ కాబట్టి, ఫ్యాటల్ కాబట్టి, కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా, మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మన సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ రాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేశారా లేదా, రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, సో వ్యాక్సిన్ అనేది ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్కి, డాగ్స్కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయ్యింది అంటే మనం కరిచినా అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్ సైడ్గా. ఇప్పుడు ఈవెన్ మనకి రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా, ఇమ్యూనోగ్లోబులిన్స్ వేసుకున్నా, ఆ పర్సన్కి భయం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
1: ఓకే, సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్ ద బెస్ట్ ప్రికాషన్.
0: అదే షుగర్ ఉండే

0: అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి అవి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా. కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
1: ఓకే, ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుందండి
0: ఇంట్లో
1: డాగ్కి?
0: పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0 7.
1: ఓకే
0: 3 స్కిప్ చేసి 0 7 వేసుకుంటాం, కొంతమంది 0 3 7 లేదా 0 7 14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక్క డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తాం
1: ఇది యజమాని
0: హ్యూమన్స్లో.
1: వేసుకోవాల్సినవి.
0: యజమాని, ద డాగ్ ఈజ్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
1: ఓకే, సో
0: ప్రికాషనరీగా
1: ఓకే, డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు
0: ఎస్,
1: కదండి,
0: అవును
1: ఇంజెక్షన్
0: మేడం,
1: చేస్తారు,
0: అవును.
1: అది ఎప్పటికి వేయించుకోవాలి?
0: 84 డేస్ పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21 to 28 డేస్. 84 డేస్ తర్వాత 21 to 28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్
1: ఓకే.
0: ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
1: ఓకే, ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల
0: ఇంట్లో
1: గురించి
0: పెంచుకునేది.
1: చెప్పేది, అదే స్ట్రే డాగ్స్ కి ఎవరేం చేయగలరండి?
0: స్ట్రే డాగ్స్ కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్గా చాలా మంది వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలా మంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి, రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తారు. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది.

0: దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను నేను.
1: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి. చాలా చోట్ల కుక్కలు
0: అవునండి.
1: విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
0: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్నంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్లా కండక్ట్ చేస్తారు. కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
1: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్ అన్నారు
0: అవును,
1: ఇందాక, ఏంటండి అది, దేని వల్ల వస్తుంది?
0: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్కి వస్తుంది,
1: ఓకే,
0: దాని నుంచి మనకు వస్తుంది.
1: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది
0: కుక్క
1: అంటారండి
0: కరిస్తే కాదు,
1: సలైవా?
0: దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
1: ఓకే, దాని వల్ల ఇంపార్టెంట్ అయిపోతారు.
0: ఎస్
1: ఓకే, ఈ రాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి
0: అవును.
1: జూనోసిస్ వ్యాధుల్లో. ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
0: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం, ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాల చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మేంజ్ ఉంటుంది, ఆప్టమిస్టిక్ పారాసైట్ అనమాట. మేంజ్ అనేది గజ్జి అంటాం,
1: అవునండి.
0: తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ డాగ్స్, గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది, దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేత్తో పట్టుకుంటాం కదా మన స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు ఎవరైతే లేడీస్కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి, అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరూ తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్కి వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలామంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది. ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇవి మేడం మేజర్గా ఉండే వ్యాధులు.
1: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే
0: అవును.
1: వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమైనా
0: అది ఇన్ఫెక్షన్ మేడం, నార్మల్ టీటీ ఇంజెక్షన్ అయిపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు, తేలికరిస్తే యాంటీవీనమ్స్ అవి వేయించుకుంటాం. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది
1: ఓకే,
0: నార్మల్ పీపుల్ కాదు వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము టెరెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి,
1: అవునండి,
0: యానస్ లో చేయిపెట్టి చేస్తాం కదా, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేసినప్పుడు చేయిపెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం, సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రూసెల్ అనేది.
1: ఓకే.
0: అవును.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో ఇంట్లో, వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్గా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటండి?
0: నేను ఇచ్చే సలహా ఏంటంటే పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కాస్ట్ ఎంతన్నా కానివ్వండి. డాగ్కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను, మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా మీ ప్రయాణం కావాలా. రెండు ప్రాణాలు కావాలంటే ఈ DHPPIL ప్లస్ రేబీస్, లేదు మేము అంత స్తోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబీస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు, సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకొని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ సంవత్సరానికి 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తున్నాను క్లినిక్స్లో కూడా.
1: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు
0: ఎస్ మేడం,
1: అంటారు.
0: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్కి ఫస్ట్ ఇనీషియల్గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్కి మనం వ్యాక్సిన్ వేస్తే యాంటీజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఎప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరికి వెళ్తాయి, సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అనమాట.
1: ఓకే, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందా?
0: ఉంటుంది, సెలైవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీస్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్తో కరిచేస్తుంది అన్నింటికి. సో అలా అలా ఒకటి ఇంకెగ్గరిస్తే అలా ఒకటోటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
1: ప్రాణాంతకమైన రాబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. వీరికి వందే మాతరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. తోటరాముడు చిత్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుండి బాదంపూడి సత్యవతి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, నరసింహమూర్తి.

వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు. ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటూ మనకు మెసేజ్ చేశారు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధురవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్ విత్ వీరు వినిపించమంటున్నారు. లంకేశ్వరుడు చిత్రం నుంచి మనో ఎస్ జానకి గానం చేసిన ఈ పాట.

వినబోతున్న పాటను చిత్ర బృందం పాడిన పాట ప్రియమైన నీకు చిత్రం నుంచి. ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ హైదరాబాద్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు. వీరు సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించమంటున్నారు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. పోకిరి రాజా చిత్రం నుంచి మొవ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి.

కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం నుంచి చిత్ర గానాన్ని వినిపించమంటున్నారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన రాంబాబు గోసాల గీతం మజ్ను చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హరిహరన్ చిత్ర పాడిన పాట. చిత్రం అడవిరాముడు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: తర్వాత ఆశా భోన్స్లే కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట చిత్రం చందమామ.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్

చాలెం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట చిత్రం ఘర్షణ.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. నేడే అచ్చన సమ

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఏకచిత్ర గీతాలు, కోకిలమ్మ చిత్ర నుంచి పాటలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తాలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)(l)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా

ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని. విద్యా, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశసేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానంకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం

0: కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత. ఎంబీఎస్ శాస్త్రి గారి ప్రసంగం వినండి.
1: మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవావరణ వ్యవస్థను పర్యావరణం అంటారు. మనిషి కూడా ప్రకృతిలో, పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. పర్యావరణం దెబ్బతింటే దానివల్ల పలు దుష్ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఇతర జీవజాతుల కన్నా ప్రధానంగా ఎక్కువగా నష్టపోయేది కూడా మానవుడే. ప్రకృతికి, పర్యావరణ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాటి వల్ల కలిగే సత్ఫలితాలను మానవుడు అనుభవించాలి తప్పితే తన స్వార్థంతో తనకేగాక భవిష్యత్తు తరాలకు ముప్పు తీసుకురాకూడదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ బాగా పెరిగింది. ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పారిశ్రామికీకరణ దోహదం చేస్తుందన్నమాట వాస్తవమే. అయితే అడ్డగోలు పారిశ్రామికీకరణ వల్ల పలు అనర్థాలు కూడా సంభవిస్తున్నాయన్న మాట కూడా అంతే నిజం. పరిశ్రమల కోసం, ఆవాసాల కోసం, వ్యవసాయ అవసరాల పేరిట కాగితం తయారీ, ఇతర గృహ అవసరాల కోసం వేలాది హెక్టార్ల అడవులను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణ పేరిట దారికిరువైపులా ఉండే భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలిస్తున్నారు. దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. వర్షాలు కురవడం తగ్గింది, వాతావరణంలో వేడి పెరిగింది, ఎల్లినో లానినో సర్వసాధారణమయ్యాయి. అడవులను నరికివేయడం వల్ల జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది, ఆహారపు గొలుసు తెగిపోయింది. దీనితో ఆహారం, నీరు కోసం క్రూర మృగాలు సైతం జనావాసాలలోకి చొరబడుతుండడం పెచ్చు పెరిగింది. అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేయాలి. గృహోపకరణాల కోసం కలపకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. రంపపు మిల్లులను మూసివేయాలి. కాగితం తయారీ కోసం అడవులను నరకడం తగ్గించాలి. పేపర్ స్థానంలో ఈ పేపర్ను అందుబాటులోకి తేవాలి. కాగితం అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రోత్సహించాలి. అడవులు లేకుంటే చిన్న చిన్న వాగులు, వంకలు, వర్షాధార నదులు అంతర్ధానం చెందుతాయి. అడవుల వల్ల, వృక్షాల వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది. వృక్షాల వల్ల ప్రయోజనాన్ని మన పెద్దలు ఏనాడో గ్రహించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ చాటి చెప్పారు. వృక్షాలను దేవతలుగా కూడా వారు అభివర్ణించారు. వృక్షాలు దేవతల కంటే, యుగాల కంటే ప్రాచీనమైనవని, వాటిని రక్షించాలని ఋగ్వేదం ప్రబోధిస్తున్నది.

చెట్లను నరకడం అంటే రెండవ నరకాన్ని అనుభవించడమేనంటూ వామన పురాణం హెచ్చరిస్తున్నది. మానవాళికి జీవజాలానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే అడవులను, చెట్లను పారిశ్రామికీకరణ పేరిట, అభివృద్ధి పేరిట నరకకుండా వాటిని రక్షించాలి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మనిషి మనుగడకు అత్యంత ప్రధానమైన వనరు మంచినీరు. నీరు ప్రతి ప్రాణి మనుగడకు అవసరం. నారాయణుడు సైతం నీటినే తన నిలవుగా చేసుకున్నాడు. భూమిపై 70.8% నీరు ఆక్రమించి ఉంది. ఉన్న నీటిలో 97% ఉప్పు నీరు సముద్రాల రూపంలో ఉంది. మరో 2% నీరు మంచు రూపంలో ఘనీభవించి ఉంది. 1 లేదా అంతకన్నా తక్కువ శాతం మంచినీరు మాత్రమే త్రాగడానికి ఉపకరిస్తుంది. నదులు, సరస్సులు, వాగులు వంటివి జీవాళి త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. భూగర్భంలో భార లోహాలతో, ఫ్లోరైడ్తో కూడిన నీరు త్రాగడానికి పనికిరాదు. రక్షిత నీరు అత్యంత అవసరం. అయితే నేడు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ బాగా పెరగడంతో మంచినీటి వనరులు కాలుష్యం చెందుతున్నాయి. పరిశ్రమల నుండి శుద్ధి చేయకుండా వదిలే వ్యర్థ పదార్థాలతో, విష రసాయనాలతో కూడిన నీరు నేరుగా నదులలో, సరస్సులలో చేరుతుండడంతో ఆ నీరు కాలుష్యంగా మారుతున్నది. ఆ నీటిని త్రాగిన మనుషులతో పాటు ఇతర జీవజాలానికి తీవ్ర అనారోగ్యం కలుగుతున్నది. కలుషిత నీటి మూలంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మనిషి ప్రాణం నిలిపి అతడి మనుగడకు ఎంతగానో దోహదం చేసే నదులను మన పూర్వీకులు దైవ స్వరూపంగా భావించి పూజించారు. పవిత్రమైన ఆ నదులను కలుషితం చేయరాదు. ఇప్పటికే గంగ, యమున వంటి నదులు మురికి కూపాలుగా మారాయి. వాటిని శుద్ధి చేసేందుకు 100,000 కోట్ల రూపాయలను వెచ్చించవలసి వస్తున్నది. పరిశ్రమల నుండి, గృహాల నుండి వెలువడే వ్యర్థాలు, విష రసాయనాలు మంచినీటి వనరులలో కలవకుండా నిషేధించాలి. ప్రతి ఫ్యాక్టరీ, పరిశ్రమ తప్పనిసరిగా వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. పర్యావరణం దెబ్బతినడానికి, వాతావరణం కలుషితం కావడానికి పలు పరిశ్రమలు కారణమవుతున్నాయి. భారీ పరిశ్రమలతో పాటు రసాయన పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రాలు, థర్మల్ కేంద్రాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఖనిజాల వెలికితీత, డిస్టిలరీలు, గ్రానైట్, పాలిషింగ్ మొదలైనటువంటివి కూడా కాలుష్యానికి దారితీస్తున్నాయి. వాతావరణంలోకి శుద్ధి చేయని పదార్థాలను విడుదల చేయటం వల్ల వాతావరణం దెబ్బతింటున్నది. గాలిలో, నీటిలో కాలుష్యం పెరుగుతున్నది. విష రసాయనాలను, ప్రమాదకర వాయువులను జాగ్రత్త చేయకపోతే అవి వాతావరణంలోకి లీకై హానిని కలుగచేస్తాయి. గతంలో చెర్నోబిల్, ఇటీవల జపాన్లో అణువిద్యుత్ కేంద్రాల నుండి రేడియేషన్ బయటకు వ్యాపించడం వల్ల పలువురు మృతి చెందారు, ఎంతోమంది గాయపడ్డారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం మనందరికీ ఒక హెచ్చరిక. అలాగే జెట్ విమానాల నుండి వెలువడే దహన పదార్థాలు, వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే రసాయనాలు కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పురుగుమందుల తయారీ ప్లాంట్ల నుండి లీకయ్యే విష రసాయనాలు, వాయువులు కూడా మానవాళికి హానికరమే. అందువల్ల సరైన భద్రతా ప్రమాణాలను పరిశ్రమలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, టైడల్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కావలసినంత విద్యుత్తును మనం పొందవచ్చు. తద్వారా కాలుష్య వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎరువులు, పురుగుమందుల వాడకం వంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. అధిక దిగుబడుల పేరిట విచ్చలవిడిగా రసాయన ఎరువులను, పురుగుమందులను వాడుతుండడంతో పలు అనర్థాలు కలుగుతున్నాయి. కొంతకాలానికి భూసారం తగ్గిపోతుంది. పురుగుమందుల అవశేషాలు మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో, కూరగాయలలో, ఆకుకూరల్లో కూడా చేరడం వల్ల వాటిని తిన్నవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. పురుగుమందులను విచ్చలవిడిగా వాడడం వల్ల పంటలకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా చనిపోతున్నాయి. కొంతకాలానికి చీడపీడలు మరింత శక్తివంతంగా తయారవుతుండడంతో వాటిని సంహరించేందుకు అధిక శక్తి కలిగిన పురుగుమందులను ఆశ్రయించవలసి వస్తున్నది. తద్వారా వాతావరణంలో కాలుష్యం మరింతగా పెరుగుతున్నది. పురుగుమందుల డబ్బాలను పంట కాలువల్లో కడగడం, వర్షం పడినప్పుడు చేలపై చల్లిన పురుగుమందు పంట కాలువల్లోకి చేరడంతో ఆ నీటిని త్రాగిన వారికి వ్యాధులు సంభవిస్తున్నాయి. పురుగుమందులు నేలలోకి ఇంకి భూగర్భ జల వనరులను కూడా కలుషితం చేస్తాయి. పైగా పురుగుమందులను స్ప్రే చేయడంలో సరైన జాగ్రత్తలను పాటించక పలువురు రైతు కూలీలు మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పంట పొలాలకు రసాయన ఎరువులను, పురుగుమందులను వాడటం తగ్గించాలి. సేంద్రియ

ఎరువుల వాడకం పెంచాలి. ఆవు పేడ, గోపంచకం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలు మరింత సారవంతమవుతాయి. కంపోస్టు వాడకం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా నేలలు విషపూరితం కాకుండా కాపాడవచ్చు, అధిక దిగుబడులను సాధించవచ్చు, వాతావరణంలో చేరే కాలుష్య శాతం కూడా తగ్గుతుంది. గ్రామీణ అవసరాలకు తగిన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటూ మహాత్మాగాంధీ అభిలషించారు. ఈ భూమి తనపై నివసించే ప్రతి జీవి అవసరానికి తగినంత ఉత్పత్తి చేయగలదు, కాని వారి అత్యాశను తీర్చలేదు అంటూ మహాత్మాగాంధీ స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని ఆయన చాటిచెప్పారు. ఫ్రిజ్లు, ఏసీ మిషన్లు వంటివి కూడా వాతావరణం దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. వాటి తయారీలో వాడే క్లోరోఫ్లూరో కార్బన్లు, ఏరోసాల్ వంటివి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడింది. దీనితో సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై ప్రసరించడంతో పలు రకాల చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్లు సంభవిస్తున్నాయి. ధరిత్రిని రక్షించాలి పేరిట అంతర్జాతీయ సమ్మేళనాలు నిర్వహించి క్లోరోఫ్లూరో కార్బన్ల వాడకాన్ని దశల వారీగా తగ్గించేందుకు ఒక ప్రణాళిక రూపొందించాయి ప్రపంచ దేశాలు. అయితే గాలిలోకి విడుదల చేసే ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. వాతావరణంలో రసాయనాల శాతం పెరగడం, ధూళికణాల సంఖ్య పెరగడం, రసాయన వాయువులతో కూడిన మేఘాలు ఏర్పడటం, చివరకు దట్టమైన పొగమంచు, ఆమ్లవర్షాలు కురవడం సర్వసాధారణంగా మారింది. వాతావరణంలో కాలుష్య పదార్థాల స్థాయి పెరగడంతో స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యం నేటి మానవుడికి

0: ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలు పర్యావరణానికి హానికరంగా మారకుండా కఠిన నియంత్రణలను అమలు చేయాలి. నేలలో వ్యర్థ పదార్థాలను పూడ్చడం, చెత్తాచెదారం చేరడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. చెత్తాచెదారాన్ని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు, పర్యావరణ వ్యవస్థ, జీవ సమతుల్యత దెబ్బతింటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో మానవాళికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడం జరుగుతున్నది. ప్లాస్టిక్ వంటి వాటిని రీసైక్లింగ్ చేసి వాడడం కూడా దీనిలో ఒక భాగమే. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించవలసిన అవసరాన్ని నేడు చాటి చెప్పడం జరుగుతున్నది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంచే లక్ష్యంతో పాఠశాలల, కళాశాలల సిలబస్సులో పర్యావరణ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా ఇటీవల ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఏర్పాటు తప్పు కాదు, అయితే వాటి వల్ల పర్యావరణానికి, ప్రాణుల మనుగడకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. పర్యావరణానికి అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాలి. పారిశ్రామిక చట్టాలను, అటవీ చట్టాలను, కాలుష్య నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటారు, మీ ఇష్టం, ఈ ధాత్రిని చేయవచ్చు స్వర్గంగా, చేల్చవచ్చు నరకంగా, ఏం చేస్తారో సరి మరి ఇక మీ ఇష్టం అంటూ ఆయన ఒక కవితలో పేర్కొన్నారు. శ్రీశ్రీ ఆకాంక్షించినట్లు ఈ ధాత్రిని మనం స్వర్గతుల్యంగా మలుచుకోవాలి తప్పితే నరక కూపంగా మార్చుకోకూడదు. ప్లాస్టిక్ వనాల స్థానంలో స్వచ్ఛ స్వేచ్ఛావాయువులను ఇచ్చే హరిత వనాలను పెంచాలి.
1: పర్యావరణాన్ని కాపాడే పరిశ్రమల ఆవశ్యకత గురించి శ్రీ ఎంవిఎస్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు బడి ఎంతెంతో దూరం, శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారి కథానిక విందాం.
2: అంబేద్కర్ విగ్రహం నిటారుగా నిలబడి చూపుడు వేలు బడివైపు చూపిస్తున్నట్టుగా ఉంది. దారి పక్కనే చచ్చిన గొడ్డు పడేసి ఉంది. కాకులు గద్దలు దానిమీద వాలి పీక్కుతింటున్నాయి. ముక్కులు బద్దలయ్యే ఆ వాసనకి తెలియకుండానే చెయ్యి ముక్కు మీదకు పోయింది. ఊరికి దూరంగా విసిరివేయబడ్డట్టు ఉన్న ఆ పల్లెలు, చుట్టు గుడిసెలు, నిట్టాడి గుడిసెలు, కింద గోడలు లేకుండా పైన తాటాకుల కప్పులు, గోడలు పడిపోయి పాడుబడ్డ ఇళ్ళు, వాకిళ్లకు రేకులు మంచాలు అడ్డం పెట్టిన ఇళ్ళు, అక్కడక్కడా స్కీము కింద శాంక్షన్ అయి పూర్తికాని పక్కా ఇళ్ళు ఊరిలోకి పోయిన వాళ్లకు దర్శనమిస్తుంటాయి. మమ్మల్ని చూసిన పిల్లలందరూ మా చుట్టూ చేరారు. వాళ్లందరితోటి ఊరేగింపుగా బడిగిరాని పిల్లల్ని వెతుక్కోవడంలో మునిగిపోయాం. లిస్టు చూసి సీను కృష్ణవేణి ఉందేమో చూడరా అనడంతో అటునుంచే వచ్చాను సార్. నేను గుడిసెకి మంచం అడ్డం పెట్టి ఉంది. వాళ్ల అమ్మా నాన్న నందానం పచ్చాకు కొట్టుడికి వెళ్ళారు. ఈ అమ్మాయి శనక్కాయల కోతకెళ్ళింది. వాళ్ల తాత ఎక్కడో తిరగడానికి వెళ్ళాడు అంటూ వివరం చెప్పాడు. ఆ వెంకటలక్ష్మి సంగతి ఏందో కనుక్కుందాం పదండి అంటూ వాళ్ళింటి వైపు బయలుదేరాం. సార్ సార్ అదుగోండి సార్, వాళ్ళమ్మ ఇటొస్తుంది అంటూ అటుగా వస్తున్న ఆమెను చూయించారు పిల్లలు. ఎదురొచ్చిన ఆమెను ఆపి, ఏమ్మా ఏది వెంకటలక్ష్మి బడి మానేసిందయ్యింది, ఎన్ని రోజులైంది బడికి వచ్చి అన్నాను కాస్త హెచ్చు స్వరంతో. అయ్యా అయ్యా 10 రోజులు వదిలిపెట్టు మహారాజా మహారాజా, రవ్వంత పనులుండయి, అయ్యి అయిపోయిందాకా రాదయ్యా అంటూ బతిమలాడసాగింది. సరే సర్లే పోపో, పనులు అయిపోయిన తర్వాత అయినా రోజుకు బడికి పంపు అని ముందుకు సాగాం. ఒరే సుకన్య సంగతి ఏందో చూడండి, ఒకరోజు వస్తుంది 10 రోజులు ఎగనామం పెడుతుంది అనడంతో రమేష్ పరిగెత్తుకుంటూ పోయి ఆయాసంతో వెనుదిరిగి వచ్చాడు. సార్ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది సార్, ఎప్పుడూ ఇంటికాడ ఏదో ఒక పని చేస్తానే ఉంటది అంటూ ఆ పిల్ల మీద చాడీలాగా చెప్పాడు. దూరంగా కట్టం మీద ఒకే ఒక గుడిసె, గుడిసె ముందో కుక్కి మంచం నిలబెట్టి ఉంది. మంచం చాటున 2 వరుసల ఇటుకరాళ్లు పొయ్యి పెట్టి ఉన్నాయి. పొయ్యి గణగణా మండుతుంది. పొయ్యి మీద రాగి సంగటి ఉడుకుతుంది. ఏమ్మాయి ఎన్ని రోజులైంది బడికి వచ్చి? గద్దించాను ఇంటిని సమీపించడంతోనే. ఆ అమ్మాయి కుక్కి మంచం పక్కనే వాల్చి మౌనంగా నిలబడింది. ఏందమ్మాయి మూగిమొద్దులాగా మాట్లాడవు, బడికెందుకు రావడం లేదు? మళ్ళీ గద్దించాను. ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడింది. నా పద్ధతి మార్చుకుని ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచాను. రే చూడండిరా ఈ అమ్మాయి పనెట్ట చేస్తుందో, మీరు కూడా చూసి నేర్చుకుండ్రా, కూర కూడా నువ్వే చేస్తావంటమ్మాయి అనడంతో ఆ అమ్మాయి తలూపింది. ఇట్రామ్మా అంటూ దగ్గరికి పిలిచి చెయ్యి పట్టుకుని పరిశీలనగా చూస్తూ, బడికి రాకపోతే ఎట్టమ్మా చెప్పు, వేళకి బడికి వచ్చి బాగా చదువుకోవద్దా, బళ్ళో కూడా బళ్ళన్ని ఆటలు ఆడుకోవచ్చు కదా అన్నాను తలనిమురుతూ. అయినా ఆ అమ్మాయి కళ్ళ

బెదిరిపోలేదు. ఈ చెయ్యి మీద ఇంత పెద్ద మచ్చేందమ్మాయి అన్నాను మణికట్టి మీద మచ్చను చూపిస్తూ. అప్పుడు నోరు విప్పింది ఆ అమ్మాయి. మరే మరే పసికర్లు అయితేను కాల్పిచ్చారు. ఇక్కడ ఎవరికి పసికర్లైనా కాల్పిస్తారుగా? మా అమ్మ ఉన్నప్పుడు ఇంటూరికి తీసుకెళ్లి కాల్పించింది. అది పెద్ద పుండయింది. ఆ తర్వాత ఆముదం ఒత్తేస్తేను మానిపోయి పెద్ద మచ్చపడింది అంటూ చెయ్యిని వెనక్కు లాక్కుంది. ఏందమ్మాయి పసికర్లకి మందులు వాడకుండా ఇంకా కాలుస్తున్నారా అంటూ నోరు తెరిశాను. అవును సార్, పోయిన సంవత్సరం ఆదిలక్ష్మి కూడా అవితేను ఆ అమ్మాయికి కూడా కాల్చారు. ఇంకా అదే తగ్గిపోద్దులని గమనుండారు. ఆ తర్వాత ఒకరోజు కోడికూర పెట్టిందంట వాళ్ళమ్మ. అది తిన్న 4 రోజులకి ఆ అమ్మి చచ్చిపోయింది అంటూ రమేష్ ముందుకొచ్చాడు. అయితే సుకన్య, ఎందుకమ్మాయి ఒకరోజు బడికొస్తే వారం రోజులు రావు అన్నాను బతిమాలుతున్నట్టుగా. నేను సార్, నేను ఇంటికాడ పనిచేసి కసువు జిమ్మి కళ్ళాపు జల్లి కూడొండి కూర చేసి కూడు తినే తల్లికి ఆలస్యమైపోతుంది. అందుకే ఆ తర్వాత వద్దామంటే పిల్లలందరూ ఒంటేలకు వస్తుంటారు. అప్పుడప్పుడు మా నాన్నతోటే పొలానికి కూడా తీసుకుని వెళ్తాడు. అందుకే రావడంలా అమాయకంగా చెప్పింది. అదేందమ్మాయి ఈ పనులన్నీ నువ్వు చేయడమేంది, మీ అమ్మ అక్కడికి వెళ్ళింది అన్నాను ఆశ్చర్యంగా. మా అమ్మ చచ్చిపోయింది సార్ అంటూ కళ్ళ వెంట జలజల కన్నీళ్లు కారుతా ఉంటే కళ్ళు రుద్దుకుంటూ బోరుమని ఏడవసాగింది. మా అమ్మాయి సుకన్య ఏడవబాకమ్మ, మమ్మ మంచిదనివి కదా, చూడు పిల్లలందరూ ఎట్ట ఎగతాళి చేస్తున్నారో, ఏడవబాకమ్మ అంటూ అమ్మాయిని ఊరుకోబెట్టడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి ఏడుపు ఆపి బిక్కుబిక్కుమంటూ నా వైపు చూడసాగింది. ఏమ్మాయి ఎప్పుడు చచ్చిపోయింది మీ అమ్మ అనునయంగా అడిగాను. 2 సంవత్సరాలైంది సార్, గుంపులో నుండి అరిసింది శకుంతల. అవునంట అమ్మాయి అని గడ్డం కింద చేయేసి తల పైకి లేపాను. ఆ అంటూ తల పైకి కిందకి ఊపింది. ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి వివరం అడిగాను. మరే మా అమ్మ మా బాబు ఎప్పుడూ తాగుతుళ్ళా అందుకు అంది ఒక అక్షరం కూడబలుక్కుంటూ. మా బాబు ఎప్పుడూ తాగుతూ ఉంటాడుగా, తాగొచ్చి మమ్మల్ని ఇరగదంతా ఉండేవాడు. అసలేం పని చేయడు, మాకు తినటానికి కూడు ఏమీ తేడు. ఇంకా అమీన్ బాబు గోడు మా తమ్ముడులా, వాడి దగ్గర ఉన్న 1 రూపాయి 10 రూపాయలు కూడా లాక్కొని బీడీలు కొనుక్కుంటాడు. ఒకసారి నేనేమో కూడి తింటా కూర్చోనుండా చొరుగుతా చొరుగుతా వచ్చాడు. వచ్చి రావడంతో వసే లక్ష్మి అంటూ జుట్టు పట్టుకున్నాడు. ఉట్టి పిన్నానికే ఏమీ చేయలేమమ్మ, నాకేమో ఏడుపు వస్తుంది. తలొంచి దమ్మిదిమ్మి గుద్ది పోయే ముదనష్టపముండా అంటూ నన్ను అవతలకు నెట్టిపారేశాడు. మంచం కోడు మీద పడ్డా పోయా. అప్పుడు నెత్తురొచ్చింది, అందుకే కదుం కూడా గట్టింది అంటూ నుదుటిని ఉన్న మచ్చ చూయించింది. అయితే మీ నాన్న తంతున్నాడనే మీ అమ్మ చచ్చిపోయిందంటమ్మాయి, తర్వాత వివరాల కోసం అడిగాను. ఆహా అది కాదు, ఇదిగే ఎప్పుడూ తాగేవాడు కదా, మా నాన్న పనికి పోడుగా చేపలు అమ్ముకొని మా అమ్మ బియ్యం తెచ్చేది బిస్కెట్లు తెచ్చేది గుగ్గిళ్ళు తెచ్చేది, ఎప్పుడూ తాగుతూ ఉంటాడుగా మా బాబు. అక్కడ చెట్టున్నే సెంటర్లో యాప చెట్టు, ఆ యాప చెట్టు కింద అరుగుళ్ళ జాలం మరుగు ఆడజేరి పేకాట ఆడుకుంటా ఉండేవాడు. మమ్మేమో పొద్దున్నే కరవాక్కిపోయి పడవలు వస్తల్లా ఆడ చేపలు గంపలకేసుకొచ్చి పాదత్తి మోటుమాల అక్కడికి వచ్చి అది అమ్మేది. గుడ్లు మిటకరించుకొని ఒకసారి అట్నే వచ్చాడు. బాగా నిసా మీద ఉన్నాడుగా మాల, వచ్చి రావడంతో బయటపడ్డ ఇంత కర్ర ఉంది, అది తీసుకొని ఒక్క ఏటేశాడు. అప్పుడే మా అమ్మ తల పగిలి నెత్తురు వారవలు వారవలు అయ్యింది. ఒళ్ళంతా నెత్తురే గుడ్డలంతా నెత్తురే, ఏమీ చేయకుండానే ఇవాళ తగలబగలు కొట్టాడు. ఇంకా తర్వాత ఏమైనా చేస్తాడని నన్ను మా అమీనుగోడిని తీసుకొని అట్నే నెత్తురు గుడ్డలతోటే బస్ ఎక్కింది. మా అమ్మమ్మ గారి ఊరెళ్ళాము సార్, ఆడ కూడా మన బడిలాంటి బడే ఉంది, ఆ బళ్ళోకి నేను కూడా పోయా. అబ్బో ఆ బళ్ళో మాస్టర్ భలే బేగుతాడు సార్, బొర్ర మెసాలుంటాయి ఆయనకి, చెప్పిన మాట వినకపోతే 200-300 గుంజలు తీయిస్తాడు. టీచర్ కూడా ఉండొద్దు సార్, అస్సలు కొట్టదు, నేను టీచర్ దగ్గరే కూర్చుండేదాన్ని అంటూ ఆనందంగా చెప్పింది. అక్కడ కూడా బడికెళ్ళేవన్నమాట. అయితే అక్కడి నుండి మళ్ళీ ఎందుకు వచ్చారు? 6 నెలలు మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉన్నాం, అప్పుడప్పుడు ఎవరి చేతో చెప్పంపేవాడు మమ్మని రమ్మని. మా అమ్మేమో నేను బోనమ్మా ఎదవ ఏదో ఒకనాడు వలకాట్లోకి ఈడిసినా ఈడుస్తాడు అనేది. అయితే ఒకరోజు మళ్ళీ మా బాబే వచ్చాడు. నేను గబుక్కును పోయి మంచం చాటుందనుకున్నా. సుకన్య ఇట్రామ్మే అంటూ నన్ను పిలిచాడు. నాకప్పుడు భలే భయం పుట్టింది. మా అమ్మ కూడా లేచి ఇంట్లోకి పోయింది. మా అయ్యి వెనకమాల ఇంట్లోకి పోయాడు, బతిమలాడాడు, గడ్డం పట్టుకున్నాడు, ఇంకెప్పుడు తాగనని ఒట్టేశాడు. ఇంకా కొట్టనంటే కొట్టనన్నాడు, అయినా మా అమ్మ ససేమి రాంది. అంతలోకే మా అమ్మమ్మ వచ్చి సెడా మడా తిట్టింది.

మా పిల్ల రాదు పోరా అంటూ కేకరిచ్చి మగాన ఊసింది. అయినా కాళ్ళకి ఎళ్ళకి పడ్డాడు. అప్పటికి ఇద్దరూ మెత్తబడ్డారు. ఇంక మళ్ళీ గొడ్డలు బొమ్మలు సంచిలో పెట్టుకున్నాం అంటూ పొయ్యి వైపు చూసింది. పుల్లలు బయటకు వచ్చి ఆరిపోతుండటంతో అటు పరిగెత్తి పుల్లలు లోపలికి తోసి మంటేసి మళ్ళీ వచ్చింది. ఆ అమ్మాయి జ్ఞాపకాలను పంచుకోవడానికి ప్రయత్నించడంలో ఒక రకమైన అనుభూతిని పొందడం గమనించాను. అందుకే అన్నీ వింటూనే కూర్చున్నాం. అప్పుడు నిన్ను తీసుకుని ఈ ఊరు వచ్చిందా అన్నాను పొడిగింపుగా. ఆ మా అమ్మ నేను మా బాబు అందరమే బస్సీకి వచ్చాం. సింగరాయకొండ దాకా వచ్చి అక్కడ నుండి రైలు బండి ఎక్కాం. బండిలో నాకు మా బాబు బిస్కెట్లు జామకాయలు పప్పు బిళ్ళలు ఇంకా శానా శానా కొనిపించాడు. రైలు బండి ఎక్కితే భలే బాగుంది. ఓ ఎంత పెద్దదనే ఈ చివరెక్కి ఆ చివరకు పోవచ్చు. నేను అటు ఇటు తెగ పరిగెత్తాను. తర్వాత బస్సు ఎక్కి మీ ఊరు వచ్చారా అన్నాను. వదిలేస్తే రైలు బండితోటే తెల్లారేటట్టుందని. అవును, మా అమీను బాబుగోడు కూడా అప్పుడే మొదటిసారి రైలు ఎక్కడం. ఇద్దరం కలిసి భలే ఆడుకున్నాం రైల్లోనే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మమ్మ పోయిన తర్వాత బడి మానేసి బేల్దారి పనులకు వెళ్ళాడు. నాగరాజు పోలయ్య వాళ్లతోటి వెళ్ళాడు దిగులుగా అంటుంటే ఆ అమ్మాయి

0: ఇప్పటికి మనిషి బాగా తాగున్నాడు. జుట్టు లంకించుకొని వంగబెట్టి బాదడం మొదలుపెట్టాడు. మమ్మ ఏడుస్తానే నన్ను, కొట్టు సంపు, నేనుగా ముద్ర ఏనంటే ఏనని మొండికేసింది. అప్పుడులా కాలుతోటి చేత్తోటి తెగదన్నాడు, పడేసి ఈడ్చాడు. నాకింక భయం పుట్టి పరిగెత్తుకుంటా బళ్ళకు వచ్చాను. ఆ తర్వాత జరిగిందంటే అమీనుగోడు కూడా బడికొచ్చాడు. తలగోక్కుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ బడి వదిలిపెట్టినాక ఇంటికి పోయాం. తలుపేసింది, తలుపు తోసాం, బయట చిలుకు తీసి ఉండా కానీ రాలా. లోపల గడిబెట్టి ఉంది గామాల, దమా దమా తలుపు బాదినా రాలేదు. పక్కనోళ్ళు కూడా వచ్చారు, అందరూ పోగయ్యారు. ఏండ ఉంటే మా బాబును కూడా పిలుచుకొచ్చారు. అందరూ కలిసి తలుపు పగలగొట్టి లోపలికెళ్ళారు. మా అమ్మ చచ్చిపోయి నట్టింట్లో పడింది. మా బాబు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. చేసిందంతా చేసి ఏడుస్తున్నావా అని మా బాబునే సెడామాడా తిట్టారందరూ. ఉరిగడ్డేసి బయట పండేశారు. అప్పటి నుండి రోజు మా అమ్మ కల్లోకొచ్చి మా బాబు గుండెల మీదకెక్కి తొక్కుతుందంట. అందుకనే ఆ ఇల్లు వదిలేసి ఆడ ఉండలేక ఏడ గుడిసె కట్టి ఏడకు తీసుకొచ్చాడు మా బాబు. అయితే నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా అమ్మాయి అన్నాను జాలిగా. తర్వాత మా అమ్మమ్మ కూడా గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. అక్కడికి వెళ్తే మా మామ పెళ్ళాం భలే సొప్పనాతి మనిషి సాయ అట్నే ఉరిమురిమి చూసిద్ది. అక్కడికి వెళ్తే మా కూడు కూడా సరిగా పెట్టదు. అందుకే మా మామ రమ్మన్నా మేమే వెళ్ళాం. ఇప్పుడు మా బాబు నేనే ఉండేది, అమీనుగోడు కూడా లేడుగా. అందుకే పనులన్నీ నేనే చేయాలి. ఎప్పుడన్నా చేపల కూర గుల్ల మాంసం అయితే మా బాబే వండుతాడు. అప్పుడప్పుడు మా బాబును చూస్తే భలే భయం పుట్టుద్ది. నన్ను ఒళ్ళో కూకోబెట్టుకుని తాగిన మైకంలో భలే ఏడుస్తాడు. అప్పుడు నేను కూడా ఏడుస్తాను. అందుకే చీకటి పడుతుందంటే నాకు భలే భయం పుట్టుద్ది. గబ్బుగీమి చీకట్లో ఒంటెలు వచ్చినా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాను, కానీ లేవనే లేవను. అలా తాడి చెట్ల కాడ చాలామందికి తెల్లగుడ్డలు కట్టుకొని కనిపించిద్దంట మా అమ్మ. అందుకే ఇంటి ముందంతా రేగ్గంప పాతాడు మా బాబు. అదిగో ఆ తడికి కట్టిన బొంతజముడు కూడా అందుకే. అప్పుడప్పుడు నాకు కూడా కల్లోకి వస్తుంది, మా అమ్మ బాగా చదువుకోమ్మా అంటది, ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఏందేందో చెప్పుద్ది. నాకు మెలకు వచ్చి చూస్తే మా బాబు పక్కనే ఉంటాడు, గట్టిగా పట్టుకొని పడుకుంటా అంటూ ఆ అమ్మాయి భయం భయంగా చెబుతుంటే గుండె పిండేసినట్టయింది. సరే సుకన్య, నీకు పని ఉన్నప్పుడు పని చేసుకొని తొందరగా బడికి రావాలా, అంతేగాని బడి ఎగ్గొట్టకూడదు అని చెప్పాను. అటనే అంటూ ఆ అమ్మాయి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నె మీద మోత్తీసి తెడ్డుతో అన్నం ఉడికింది లేంది చూస్తుంది. ఇంక పోదాం పదండ్రా అంటూ ఇంకో ఇంటికి పోవడానికి లేసామా గాని బడికి రాని పిల్లలందరికీ వాళ్ళ కథ వెనుక వాళ్ళ స్థితిగతులు కష్టసుఖాలు దారిద్ర్యం ఎన్నెన్నో కారణాలుంటాయి అనేది నగ్న సత్యం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ముందుకు కదిలాము.
1: బడి ఎంతెంతో దూరం, ఎం వెంకటేశ్వర్లు గారి కథానికి మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక చిత్రగీతం వినండి.

కార్మికుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం అడవి రాముడు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకా తీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. పోస్టల్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీతాలకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
0: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27,13,00,000 రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎస్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా బుట్టల తయారీ, ఈ అంశం గురించి శ్రీమతి ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
7: నేటి ఆధునిక యుగంలో ఎన్నో కొత్త వస్తువులు వాడకంలో ఉన్నప్పటికీ సంప్రదాయ వస్తువుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. వాటికి ఆధునికతను జోడిస్తూ నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతున్న నాటి సాంప్రదాయ వస్తువుల్లో ఒకటైన బుట్టల తయారీ గురించి, ఇంకా వాటిలో రకాల గురించి ఆ రంగాన్ని ఉపాధిగా ఎంచుకుని విజయాన్ని సాధిస్తున్న పి ఉషారాణి గారు మన ముందున్నారు. వారిని కలుసుకుని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉషారాణి గారు.
8: నమస్తే మేడం. నా పేరు ఉషారాణి, మాది గూడవల్లండి. అయితే నేను కుషే వైరు బుట్టలు, బద్ధ వైరు బుట్టలు, పిల్లలకి బాక్సులు పెట్టే చిన్న బుట్టలు, ఫంక్షన్లకి గిఫ్ట్గా చిన్న బుట్టలు అన్నీ అల్లుతాం మేడం. మేము
7: మీరు ఎన్ని రకాలు చేస్తున్నారు?
8: నేను 4 రకాలు చేస్తున్నారు మేడం.
7: ఏవేంటివి?
8: పెద్ద బుట్టలు అండి, బట్టల ఫంక్షన్లకి తీసుకెళ్ళడానికి పెద్ద బుట్టలు, క్యారేజీ బుట్టలండి. మళ్ళీ ఫంక్షన్లకేమో ఇంకా చిన్న బుట్టలండి. నిలువుగా క్యారేజీ పెట్టుకోవటానికి లూజ్గా ఉండే హ్యాండిల్స్ పట్టుకుని తీసుకెళ్లే అవి వేరే ఉన్నాయండి, 4 రకాలండి.
7: వీటి తయారీకి ముడి పదార్థంగా వేటిని ఎంచుకుంటారు? ఏమేమి అవసరం అవుతాయి మీకు?
8: మాకు వైర్ అవసరం అవుతుంది మేడం. అది 2 కట్టలు, ఒకటి డార్క్ ఒకటి లైట్ పెడతాం మేడం. పెద్ద బుట్టకైతే మాత్రం 450 రూపాయలు అవుతుందండి. అల్లినందుకైతే మాత్రం 45 రూపాయలండి. కేజీ బుట్ట అయితే 600 రూపాయలు వస్తాయి మేడం. అది 6 రోజుల్లో అల్లుతాం మేడం బుట్ట.
7: ఒక పెద్ద బుట్ట అల్లడానికి
8: 6 రోజులు టైం పట్టిద్దండి.
7: ఇంకా దానికి హ్యాండిల్ కూడా వేస్తుంది?
8: హ్యాండిల్ కూడా 1 రోజు పట్టింది మేడం.
7: హ్యాండిల్ కే 1 రోజు పడుతుంది?
8: 1 రోజు హ్యాండిల్ అల్లి కుట్టాలి కదా, అందుకని 1 రోజు, 7 రోజులు పట్టింది మేడం.
7: మరి మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? మీకు
8: ఎలా వస్తుంది అంటే చిన్నపిల్లల స్కూల్ కి తీసుకెళ్తారు మేడం, అవి కవర్లో పెట్టుకుని అలా తీసుకెళ్లారు. షాపుల్లో అయితేనేమో కొంచెం చిరిగిపోతాయి కదా పిల్లలు అటేసి, ఈ బుట్టలు అయితే ఉపయోగంగా ఉంటాయి అని చెప్పి ఈ బుట్టలు ఎక్కువ తీసుకుంటారు మేడం స్కూల్ పిల్లలకి. ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు అయ్యే ఇస్తున్నారు మేడం. జాకెట్ మొక్క బొట్టు పెట్టి దాంట్లో అరటిపళ్ళు తాంబూలం పెట్టి చిన్న బుట్టలు ఇస్తున్నారు ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు.
7: అంటే మీరు తయారు చేయడానికి మీ దగ్గరికి ఆర్డర్ ఏ రకంగా వస్తూ ఉంటుంది?
8: మా ఊర్లోనే మాకు ఈ పనిచేసే వాళ్ళు వెళ్ళి చెప్తా ఉంటారు, ఇట్లా పలానా ఉషారాణి గారు చేస్తున్నారు అని అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారండి నా దగ్గరికి ఆర్డరు. నేను వాళ్ళ చేత కూడా చేయించుకుంటాను, షాపు వాళ్ళు కూడా తీసుకుంటారండి అప్పుడప్పుడు. అంటే బజార్లో ఎక్కువ ఈ బుట్టలు వాడుతున్నారు.
7: మరి ఇవి తయారు చేయడానికి పెట్టుబడిగా మొదలు ఎంతతో స్టార్ట్ చేశారు?
8: నేను 20,000 తీసుకున్నాను మేడం, బ్యాంక్ లింకేజీ 20,000 తీసుకుని స్టార్ట్ చేశాను. దీనిది 1,00,000 తీసుకున్నాను మేడం, తీసుకుని ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతున్నాను.
7: మరి మీ పెట్టుబడికి, మీరు తయారు చేసే ఖర్చులకి ఇప్పుడు మీకు అమ్ముడుపోతున్న దానికి గిట్టుబాటు అవుతుంది?
8: గిట్టుబాటు అవుతుంది మేడం. మనం బయటికి వెళ్ళి పని చేసుకోలేం కదా, అందుకని చెప్పి ఇంట్లో కూర్చొని చేసుకునేది కాబట్టి మనకు బాగానే గిట్టుబాటు అవుతుంది.
7: మీరు ఇంటి దగ్గరే చేస్తారండి?
8: ఇంటి దగ్గరే చేస్తాను మేడం.
7: మీరు ఒక్కరే సొంతంగా చేసుకుంటారు?

0: మరి మీ కింద ఎవరైనా
1: ఇద్దరు ముగ్గురు ఉన్నారండి వర్కర్స్. ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ చేత కూడా అల్లిస్తాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటది, వాళ్ళకి సహాయం నేను చేసినట్టు ఉంటది అని ఉద్దేశంతో వాళ్ళకి కూడా నేర్పుతున్నాను మేడం.
0: మరి ఎప్పుడు ఉంటుందండి మీకు పని?
1: ఉంటదండి, ఎప్పుడు ఉంటది. డ్వాక్రా బజార్లకు కూడా వెళ్తాను మేడం. నేను గుంటూరు విజ్ఞాన మందిరంలో పెట్టినప్పుడు చేశాను, హైదరాబాద్ నక్లెస్ రోడ్లో పెట్టాను, ఢిల్లీ ఆంధ్రా భవనంలో పెట్టాము, వెళ్ళాను మేడం నేను.
0: అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టి మీ వస్తువులు
1: అట్లా
0: అక్కడ.
1: కూడా వెళ్తాను.
0: ఈ ఉపాధిని ఎంచుకునే ముందు మరి ఈ రంగంలో మీరు ఏమైనా శిక్షణ తీసుకున్నారా ప్రత్యేకంగా?
1: నేనేం తీసుకోలేదు మేడం, ఎవరో వాళ్తుంటే చూసి నేను నేర్చుకుని ఇట్లా చేసుకుంటా ఉంటే, కొంతమంది అడిగితే వాళ్ళకి ఊర్లో ఆర్డర్లు ఇస్తే చేసేదాన్ని మేడం. ఇప్పుడు ఫంక్షన్లకు కూడా వేస్తున్నాను, షాపులకు కూడా ఇస్తున్నాను.
0: మామూలు బుట్టలకి ఇంకా ఏమన్నా మెరుగులద్ది, రంగులు ఇంకా కొత్త పుంతలు తొక్కే విధంగా ఆధునికతను జోడించి ఇంకా ఏమేం చేయగలరు బుట్టలు?
1: బుట్టలకే మనం డిజైన్ వేస్తాం మేడం. ఆ డిజైన్ మనం ముందు పేపర్ మీద గీసుకుని అది ఎంచుకోవాలి, బుట్టకి ఇదైతే సెట్ అవుద్ది అని. డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి మేడం. అది చేస్తే పైదాకా వచ్చేది ఇన్ని లింకులు అని పెట్టుకుంటాం కదా, 50 అని 60 అని, అట్లా పైకి వచ్చేసరికి అది పూర్తయిపోతుంది. ఆ డిజైన్
0: మీరు డిజైన్
1: పూర్తి
0: ముందు పేపర్ మీద
1: పేపర్ మీద
0: పెట్టుకుంటారు.
1: గీసుకుంటాం, లింకులు పెట్టుకుని ఇంత వస్తుంది అంతే ఐడియా ఉంటుంది మాకు. దానికి సరిపోను డిజైన్ గీసుకుంటాం పేపర్ మీద గీసుకుని
0: దాన్ని బుట్టలన్నిటిలో
1: బుట్టగా
0: పెడతారు.
1: పెడతాం. మళ్ళీ క్యారేజీ బుట్టలకి వాటికి వేరే లైన్లు అవి కూడా లింకులు పెట్టుకుంటాం మేడం. చిన్న బుట్టలకైతే చిన్న డిజైన్, పెద్ద బుట్టలకైతే పెద్ద డిజైన్లు. క్రోషియా వైర్ వరకే డిజైన్ పెట్టి మనం అందంగా అల్లుతాము. అయ్యే నిండు కలర్స్ ఉండి బాగున్నాయి నీ దగ్గర అని చెప్పి అందరూ మనకి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇది కేవలం మన ఊహాశక్తిని పట్టుకుని ఇంకా
1: పట్టుకుని
0: చేసుకోవడం.
1: చేస్తున్నాం అంతే.
0: ఉషారాణి గారు, ఇంకా బుట్టలు ఒక్కటేనండి ఇంకా ఏమన్నా అనుబంధంగా తయారు
1: డోర్
0: చేస్తారా?
1: కర్టెన్స్, ఫ్రిజ్ల మీద కవర్లు, మిక్సీ మీద కవరు, అట్లా టీపాయ మీదకి అలా కూడా చేస్తాం మేడం.
0: అవి వేటితో తయారు చేస్తూ ఉంటారు?
1: అవి ఊలు ఉంటాయండి కొన్ని కొన్ని, క్రోషియా వైర్తోనూ చేస్తాము. డోర్ కర్టెన్లు అయితే క్రోషియా వైర్తో చేసి గవ్వల లాంటి గజ్జెల లాంటివి పెడతాం మేడం. ఈ ఫ్రిడ్జ్ మీద కవర్లు, ఈ మిక్సీ మీద కవర్లు, ఇలా టీపాయ మీద ఇలాంటివి అయితే మాత్రం ఊలుతో అల్లుతాం మేడం.
0: మీకు ఇప్పుడు ఈ వాడకం ఎలా ఉందనిపిస్తుంది? మీకు వచ్చే ఆర్డర్ని బట్టి తెలుస్తుంది కదా.
1: వాడకం మంచిగానే ఉందని అనిపిస్తుంది మేడం నాకైతే.
0: మీకు బాగా డిమాండ్
1: బాగా
0: ఎక్కువగా,
1: డిమాండ్ గానే ఉంది మేడం,
0: ఆదాయం ఏ రకంగా వస్తూ ఉంటుంది?
1: బాగానే వస్తుంది మేడం. కూర్చుని చేసుకునేది కాబట్టి, మనం బయటకు వెళ్ళి చేసుకోం కాబట్టి మంచిగా ఉంది ఆదాయం.
0: ఇందక్కడ ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ ఉంటామని చెప్పారు, మరి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఈ వివరాలు మీకు ఎలా అందుతాయి? ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ వస్తువులు ముందుగానే చాలా రకాలు మోడల్స్ అన్ని పెట్టుకొని అక్కడ రెడీగా ఉండాలి,
1: పెడతాం మేడం.
0: మరి ఇవన్నీ ఎంత టైం ముందు మీరు ప్రిపేర్ చేసేసుకుంటారు?
1: 2-3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం మేడం. మేము ప్రిపేర్ అయ్యి అక్కడ రెడీగా పెట్టుకుని, వస్తువులన్నీ రెడీగా పెట్టుకుని, మాకు డ్వాక్రా బజార్ నుంచి మన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మేడం. వాళ్ళు చెప్తే మేము అవి తీసుకుని వెళ్తాము.
0: ఎగ్జిబిషన్ లో మీ సేల్స్ ఎలా ఉంటాయి, అమ్మకాలు ఎలా ఉంటాయి?
1: అమ్మకం బానే ఉంది మేడం, చేసాం మేము, బానే ఉంది అక్కడ.
0: మరి కొనుక్కునే వాళ్ళు బాగానే ముందుకు వచ్చి
1: బాగా వచ్చారండి హైదరాబాద్ లోను, అక్కడ బాగా సేల్స్ ఉందండి.
0: ఇలా ఎగ్జిబిషన్ లో పాల్గొని ఇలా అమ్మకం చేయడం ద్వారా మీకు మళ్ళీ వ్యక్తిగతంగా ఆర్డర్లు ఏమన్నా రావడం పెరగడం ఏమన్నా జరిగిందా?
1: వచ్చింది మేడం, హైదరాబాద్ లో చేయమని అడిగారు అక్కడ చూసి, కానీ వర్కర్స్ లేదని ఇప్పుడు చేయలేకపోతున్నాను.
0: మీ దగ్గర ఎంతమంది పనిచేస్తూ ఉంటారు?
1: 4-5 గురు ఉంటారండి ఇప్పుడు ప్రస్తుతానికి.
0: ఇంకా కర్టన్లు, టీవీ వైర్లు అన్నారు, వాటిల్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, చాలా బొమ్మలు వచ్చాయి, రకరకాలుగా ఉంటాయి, మీరు ఎలాంటివి తయారు చేస్తూ ఉంటారు?
1: మేము హంసలు, మైల్ డిజైన్, గోపికలు అంటారండి అలాంటివి, చిన్న చిన్న లేడీలు కుండలు లాంటివి, అలా డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వేస్తాం.
0: మరి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు బొమ్మలు కానీ ఈ డిజైన్లు కానీ సెలెక్ట్ చేసుకుంటారా? మీరు ఇన్ని రకాల మోడల్స్ వాళ్ళకి చూపించి
1: చూపించి మేమే సెట్ చేస్తాం మేడం,
0: మీ దగ్గరే
1: మేమే
0: రకరకాలుగా ఉంటాయి
1: ఉంటాయి కాబట్టి చూపించి మేమే సెట్ చేస్తాం.
0: డోర్ కర్టన్లు, ఇంకా దుప్పట్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు రంగుల ఎంపిక ఎలా చేసుకుంటారు? ఈ ముడి పదార్థాలు ఏమేమి అవసరం అవుతాయి?
1: ఊలండి అది కూడా డార్క్ ఒకటి లైట్ ఒకటి మేడం, ఆ ఊలు ఉండల్లాగా ఉంటాయి అవి, అవి ఎంచుకుంటాం మేడం. డిజైన్ మాత్రం పేపర్ మీద గీసుకుని వేస్తాం మేడం, ఎలా చేయాలి అనేది ముందు ప్రిపేర్ అయ్యి ఉండి అప్పుడు మొదలుపెట్టి చేస్తాం మేడం.
0: ఈ కర్టన్లు వీటికి కూడా
1: వాటికి కూడా
0: పేపర్ మీద ఉన్న బొమ్మని వూల్ మీదకి తేవడానికి ఆ షేప్స్ ఎలా కుదురుతాయి మీకు?
1: ఒక సూది లాంటిది ఉంటది మేడం, దాన్ని ముడిలుగా ఎంచుకుంటాం, ముడిలాగా వేసేసి ఆ డిజైన్ వచ్చేలాగా చేస్తాం మేడం. వెనక డోర్ కర్టెన్లకి మ్యాటి కుట్టేవాళ్ళు కదండి, ఆ డిజైన్లు ఎంచుకున్నాను దీనికి.

0: బుట్లకు కానీ వీటికి కానీ అది ఎంచుకుని వీటి మీద ఫ్లవర్స్ వచ్చేటట్లుగా అల్లుతున్నాం మేడం.
1: ఇప్పుడు ఫ్రిడ్జ్ కవర్లు కానీ లేకపోతే ఈ కర్టెన్స్ కానీ దుప్పట్లు కానీ రకరకాలు వచ్చేస్తున్నాయి, వీటి వాడకం ఎలా ఉంది?
0: కూలు కదా ఇది, మెత్తగా ఉంటది, స్మూత్ గా గీతలు పడవు వాటి మీద, టీవీలకి వాటికి వేరే ఏమైనా వేస్తే గీతలు అయి పడతాయి కదా, అందుకని ఇయే పెడుతున్నారు మేడం.
1: మీరు తయారు చేసిన ఈ సామాగ్రిని మరి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు?
0: మార్కెటింగ్ అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికి ఎక్కడికి ఆర్డర్లు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మేడం, మనం ఏమి తీసుకెళ్ళి అవసరం లేదు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మా దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి.
1: ఇవి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు?
0: ఇవి తయారు చేయడానికి వారం పట్టిద్ది మేడం, డోర్ కర్టెన్ అయితే. ఫ్రిడ్జ్ది అయితేనేమో 3 రోజులండి, మిక్సీది అయితేనేమో 2 రోజులండి.
1: ఇలాంటి వాటికి కూడా ఎప్పుడు పని ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఆర్డర్ వచ్చినప్పుడు చేసుకోవడం లేకపోతే ఆగిపోవడం అలా ఉంటుందా?
0: ఉంటానే ఉంటది మేడం ఎప్పుడు, వస్తువులు రేపు ఏమన్నా ఆర్డర్ వస్తే వెంటనే ఇవ్వాలి కదా మనము, అందుకని ఎప్పుడు చేస్తానే ఉంటారు.
1: మరి మీరెవరికైనా ఇంకా శిక్షణ ఇస్తున్నారా?
0: ఇస్తున్నామండి, 4 గురికి ఇస్తున్నాం. నా ద్వారా వాళ్ళు కూడా చాలా ఆదాయం పొందుతున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది, మన ద్వారా ఆదాయం వస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నారు మేడం వాళ్ళు.
1: మరి ఒక గృహిణిగా ఇంట్లోనే తయారు చేస్తున్నారని చెప్పారు, ఇన్ని రకాల బుట్టలు, మళ్ళీ ఇటు కర్టెన్లని, ఫ్రిడ్జ్ కవర్లని ఇన్ని రకాలు చేస్తూ ఇంట్లో పని, ఇటు ఈ పని, మీరు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు దేనికి?
0: పొద్దున్నే 8 గంటలకల్లా ఇంట్లో పని అంతా చేసుకుంటాం మేడం, 12-1 గంట దాకా ఇదే పని మీద ఉంటాము. అక్కడి నుంచి ఒక లంచ్ అవర్ అండి, అది అయినాక మళ్ళీ 2 గంటల దాటిన దగ్గర నుంచి 4 గంటల వరకు చేస్తాం మేడం, మళ్ళీ సాయంత్రం పని అట్లా, ఆ మధ్యలో చేస్తా ఉంటాం మేడం, వర్కర్స్ నేను.
1: ఇప్పుడు దీనికి రేట్ ఎలా ఉంది, ధర ఎలా పలుకుతోంది మార్కెట్?
0: మన కూలి మనకు గిట్టుద్ది,
1: మనం పెట్టిన పెట్టుబడికి,
0: పెట్టుబడికి
1: ఖర్చులకి
0: అదనం
1: ఆదాయం.
0: వస్తుంది మేడం. కోసే వైర్లే కదా, ఆ బుట్టలు, ఊలు, అల్లకము, ఈ కవర్స్ అయ్యి మొత్తం కలిపి చేస్తున్నాం కాబట్టి బిజినెస్ బాగానే ఉంది మేడం.
1: మనకి నష్టం రాకుండా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కనీసం ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది?
0: ప్రస్తుతానికి 25,000తో మొదలు పెట్టచ్చు మేడం, మొదలు పెట్టి దాని ద్వారా మనం ఆదాయం పొంది దాన్ని పెంచుకోవచ్చు.
1: బాగుంది, మీరు ఈ రంగంలో సంతృప్తిగా ఉన్నారైతే.
0: సంతృప్తిగా ఉన్నాం మేడం.
1: గ్రామీణ ప్రాంతాల మహిళలైనా అనేక రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ దిశలో విజయాన్ని సాధిస్తూనే ఉన్నారని ఉషారాణి గారు రుజువు చేస్తున్నారు. నమస్కారం అండి ఉషారాణి గారు.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు ఉపాధి మార్గంగా బుట్టల తయారీ ఈ అంశం గురించి శ్రీమతి ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విశేషాలు. జూనోసిస్ డే అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధులలో ఎక్కువగా జంతువుల ద్వారానే వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. కోవిడ్-19, ఎబోలా, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ మనకు అనుభవమే కదా. ముఖ్యంగా జూనోటిక్ వ్యాధులు ఎలా వస్తాయో ఒకసారి గమనిద్దాం. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం లేదా వాటిని తాకటం ద్వారా పిచ్చి కుక్క కరవడం వల్ల రేబిస్ రావటం అనేది అందరికీ తెలిసిందే. ఇంకా జంతువులు తిరిగే ప్రదేశాలు, వాటి గూళ్ళు లేదా

రోడ్డఫారాలు వంటి చోట్ల అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల వైరస్ లేదా బ్యాక్టీరియా మనకు సోకడం మనం వింటూనే ఉన్నాం. దోమలు, నల్లులు, ఈగలు, గోమార్లు జంతువులను కుట్టి ఆ తర్వాత మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకడం గురించి కూడా మనం వింటూనే ఉన్నాం. అంతేకాక సరిగా ఉడకని మాంసం తినడం, పచ్చిపాలు తాగడం లేదా జంతువుల మలమూత్రాలతో కలుషితమైన నీరు, కూరగాయలు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో కుక్కలను, పిల్లులను, పక్షులను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నారు. కాబట్టి వాటి వల్ల మన వల్ల వాటికి వాటి వల్ల మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పెంపుడు జంతువులకు సమయానికి రేబీస్ మరియు ఇతర వ్యాక్సిన్లు వేయించాలి. ఇది ప్రాణాలకే కాదు కుటుంబ ఆరోగ్యానికి కూడా రక్షణ. వాటిని తాకినప్పుడు, వాటికి ఆహారం పెట్టినప్పుడు లేదా వాటి మలమూత్రాలను శుభ్రం చేసినప్పుడు తప్పనిసరిగా సబ్బుతో 3-4 సార్లు కడుక్కోవాలి. వాటి శరీరం మీద నల్లులు, గోమార్లు లేకుండా చూసుకోవాలి. ఇవి జంతువుల రక్తాన్ని తాగటమే కాకుండా మనుషులకు కూడా ప్రమాదకరమైన జ్వరాలను సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా సరైన సమయానికి పెంపుడు జంతువులు డల్గా ఉన్నా, ఆహారం సరిగా తినకపోయినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందచేయాలి. జూనోటిక్ వ్యాధుల పట్ల సరైన అవగాహన కలిగి ఉంటే జంతువులు, పక్షుల ద్వారా కలిగే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మన పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని, మన ఇళ్లల్లో పెంచుకునే జంతువుల, పక్షుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదం చేద్దాం. కార్యక్రమంలో మీరు ఇంతవరకు జూనోసిస్ డే సందర్భంగా విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.
1: ਓ ਐਵੇਂ ਦੁਨੀਆ ਦੇਵੇ ਦੁਹਾਈ ਝੂਠਾ ਪਾਉਂਦੀ ਸ਼ੋਰ ਤੇ ਆਪਣੇ ਦਿਲ ਤੋਂ ਪੁੱਛ ਕੇ ਵੇਖੋ ਕੌਣ ਨਹੀਂ ਐ ਚੋਰ ਤੇ ਕਿ ਮੈਂ ਝੂਠ ਬੋਲਿਆ ਕੋਈ ਨਾ ਕਿ ਮੈਂ ਕੁਫਰ ਤੋਲਿਆ

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు

0868648812 అనే నెంబర్కి మీ సమాధానాలు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. ఆన్సర్స్ టైప్ చేసి పంపించవలసిన నెంబర్ మరొకసారి 0868648812. ఓకే, మనం ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం మరి.

ఓకేనండి. ఈనాటి యువలే కార్యక్రమంలో మొదటి ప్రశ్న, ర్యాబిస్ వ్యాధి అంటే మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? ప్రశ్న మరొక్కసారి జాగ్రత్తగా వినండి. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? ఇదండి మన మొదటి ప్రశ్న. మీరు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే టైప్ చేసి పంపించండి. ఈలోపు మనం ఒక పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారు కదా. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుందనేది మన మొదటి ప్రశ్న కదండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. రాధ గారు ఖమ్మం నుంచి కరెక్ట్

సమాధానం అండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, మీది కూడా కరెక్ట్ సమాధానమే. ఇంకా కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు, రాంగ్ అండి మీ సమాధానం. ఇంకా ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవడ్డ మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎవరంటే పంపించింది శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్తి, ఉపేంద్రాచారి. అయి రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్టేనండి మీ సమాధానం. ఇంకా కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. మార్కాపురం జిల్లా మార్కాపురం శివాజీనగర్ టైలర్ మస్తాన్ వలి ఫాతిమాబాబు కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపల్లి నుంచి కరెక్ట్ అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబు సుభాని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల పెదమస్తాన్రావు, చిన్నమస్తాన్రావు వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపారు. మిడతల రామ్మూర్తి గారు ఊరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎవరండి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుస్థాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపారు. ఎం రావు గారు గొంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి మీది. టైలర్ సీను ఇంకా వావేళ్ల నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. సైనిక్ బ్రిక్ కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా శంకరాచారి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే చెన్నకేశవరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సొంటే సీతారావు అనకాపల్లి నుంచి పంపించారండి. ఇంకా అలాగే జగన్నాథపురం అనకాపల్లి జిల్లా నుంచి పంపించారు వీరు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, సుభాన్ బాబు ఇంకా ప్రకాష్ బ్రహ్మయ్య కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గంటి సత్యరాజు గారు ఎక్కడి నుంచి అండి, వీరు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారు సత్యరాజు గారు. ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా ఏ జంతువు కరవటం వల్ల వస్తుంది? క్వశ్చన్ విన్నారనుకుంటాను, జవాబు టైప్ చేసి పంపించేసేయండి. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా, సిగ్గయ్య, ముంతా, పెద్దన్న వీరు కరెక్ట్

సమాధానం పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప రెబ్బన కొమరంభీం జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేతునూరి కళ్యాణ్చారి రిత్విక్ శ్రీవైష్ణవ్ కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి కరెక్ట్ సమాధానం పంపారు. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మీంద్రసింహ మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆర్ శృతి అఖిల కందికైలపల్ల గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. వీరెవరండి? వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కుక్క అదేంటది, వీరెవరండి? దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌదామిని వసుంధర, తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ నుంచి కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

ఇంకా కుంచి రామూర్తి గారు కొంచెం అనిపెట్టి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు, లక్ష్మీ శివకుమారి మోహనకృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మీ హారిక భవిష్య మిహిర మిహిక సూర్య చరణ్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గంటి సత్యరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

ఇవి కరవటం వల్ల కానీ, అలాగే గోర్లతో గీకటం వల్ల కానీ ఈ వ్యాధి అనేది మనకి వస్తుందన్నమాట. ఓకే, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, బాబు జగజ్జీవన్ రావు, మీకు అందరికీ ఐడియా ఉంది కదండి, బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు? మరణించిన సంవత్సరం పేరు రాస్తే, టైప్ చేసి పంపిస్తే సరిపోతుందండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు? ఇది మన రెండో ప్రశ్న. ఆన్సర్ తెలిసినట్లయితే 0866248882 అనే నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. మనం ఈలోపు పాట విందాం.

ఓకే అండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారు అనేది మన రెండో ప్రశ్న కదా. ఆన్సర్స్ టైప్ చేసి పంపించారు. ఇంకా అదే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫండ్రాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుంచి వాసు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, మనోజ్, కైలాష్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఎల్ఎస్సి కాలనీ నుంచి నెల్లూరు హరినాథ్పురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధ గారు ప్రకాశం నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొత్త ముప్పారు ఏలూరు జిల్లా నుంచి అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం. ఇంకా రాఘవాచార్యుడు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. మంగళగిరి నుంచి ఆత్మకూరు, మంగళగిరి ఆత్మకూరు నుంచి అత్శేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబు సుబాని కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లేశ్వరి, ఫణీంద్ర, మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా గంటి సత్యరాజు గారు వీరు రాంగ్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి, బాపట్ల జిల్లా మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్తి, ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫీర్జాదేగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ నుంచి దుర్గాడ, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆకురాతి రామకృష్ణ, రాజ్యలక్ష్మి, చిన్నమీరం నుంచి కరెక్ట్ రాంగ్ సమాధానం అండి మీది. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పంపించారు. పాతగుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ సమాధానం అండి. ఆర్ శృతి, అఖిల, కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. విడతల రామ్మూర్తి గారు ఊరవకుండా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ సమాధానం అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, రామయ్య. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శంకర్ డేవిడ్ పోలీస్ ట్రైలర్స్ ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకోళ్ళ నుంచి చిలకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హ్యాపీ హోమ్స్ నుంచి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతిమ్. కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్, శ్రీతేజ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ సుబ్బారెడ్డి, లక్ష్మీదేవి కందికాయలపల్లి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు. కరెక్ట్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచెం రామ్మూర్తి గారు కొంచెం వనపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన కొమరంభీం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇరమడుగు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా వీరు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయమంటున్నారండి. బాబు జగజ్జీవన్ రావు గారు ఏ సంవత్సరంలో మరణించారండి? సంవత్సరం పేరు రాస్తే టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భోగనతుని వెంకటేశ్వరరావు, చేతన్, విజయవాడ మార్టూర్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోను శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా బాణంకుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ సమాధానం అండి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదురు కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపారు. ఉడతా శ్రీనివాసులు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గోపిదేశి మస్తానయ్య నెల్లూరు నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఘంటి సత్యరాజు గారు ముంబై నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్, ఫాతిమా,

ఇంకా వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. బృందావనం పద్మశ్రీ సియామ్ హైదరాబాద్ సైనిక్ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోపిదేశ్ మస్తానయ్య కరెక్ట్ సమాధానం అండి, నెల్లూరు నుంచి పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే అండి, మీ అందరి సమాధానాలు నేను చదివాను. బాబు జగజ్జీవన్ రావు ఏ సంవత్సరంలో మరణించారు అని అంటే, అది 1986 సంవత్సరం అండి. 1986 సంవత్సరం జూలై 6 తారీఖు, అంటే ఈ రోజున, అంటే ఈ రోజున ఆయన వర్ధంతి అనమాట. 1986 సంవత్సరం జూలై 6వ తేదీన బాబు జగజ్జీవన్ రావు గారు మరణించారు. ఓకే, ఇదండి మన ఈవేళ యువలయ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని

0: శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్, బయటో కైసే హో?
1: టీక్ హూ అధ్యాపికాజీ.
2: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కు ప్రకట్ కన్నా చాతే హో తో కైసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
1: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
2: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు
1: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
2: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
1: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
2: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
1: జీ అధ్యాపికాజీ.
2: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచి దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టు అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖ్నా హై?
1: పెహలే రామాపురం, నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ,
2: ప్రధానాధ్యాపక్ జీ,
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
2: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హై. అడ్రస్ రాయాలి ముందు, మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హై. ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖ్నా హై, అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖ్నా చాతే హై ఉస్కే బారేమే లిఖ్నా హై, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతుంది.

0: చెప్తున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తా హు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసిలియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసిలియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హై, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ. मैं दो दिन
0: मुझे दो दिन से
1: बुखार है. मैं अस्पताल जाना चाहता हूँ. इस कारण से मैं पाठशाला आ नहीं सकता हूँ. इसलिए मुझे दिनांक 20 अक्टूबर 2021 से 22 अक्टूबर 2021 तक 3 दिन की छुट्टी देने की कृपा करें. धन्यवाद.
0: अच्छा धन्यवाद लिखने के बाद नीचे दाएं ओर आपका आज्ञाकारी छात्र सुरेश क्रमांक 19 सातवीं कक्षा अनि राशारु. अंटे धन्यवाद रासिन तर्वात क्रिंदि नैन्लो కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమస్మే ఆగయా బాస్ ఫ్రెండ్
1: జీ అధ్యాపికా జీ.
0: తో బతావ్ పత్ర మే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవా మే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే, పత్ర లిఖితే సమయ్ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా ఆ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృపా దయ దయగలిగి ఉంటాం.
1: కృపా దయా దయా.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్ర మే కౌన్ అస్వస్థ హే.
1: పత్ర మే సురేష్ అస్వస్థ హే.
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టీ మాంగి.
1: సురేష్ నే 3 దినోంకి చుట్టీ మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హే.
1: సురేష్ సాత్వీ కక్షా కా ఛాత్ర హే.
0: అచ్చా अब कुछ भाषांश देखेंगे. अंचाक्षरी विधि के अनुसार 4 शब्द बनाना, अंटे ओक पदम चिवरी अक्षरम तो उनको पदम मदल पेटड़ो अन्नमाट. पहले मैं करके बताती हूँ, बाद में तुम बताना. प्रधानाध्यापक कलम मन नमस्कार रस ऐसे. एक बार सुनो, प्रधानाध्यापक खा से अंत होता है. फिर दूसरा शब्द कलम, खा से शुरुआत हुआ, मा मा से अंत हुआ. मा से तीसरा शब्द लिखना है मन. ना से 4वां नमस्कार और रा से 5वां रस. अब तुम बताओ महोदय.
1: महोदय यात्रा त्रिभुज जान लाभ.
0: बिल्कुल ठीक. सरकार.
1: सरकार रवि विनय यज्ञ ज्ञानी.
0: ఆస్పతాల్.
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల.
1: పాఠశాల లాలిమ మాత తైన నాచన.
0: అచ్చా అబ్ కుచ్ పర్.

నిన్ను క్షమింపగల శక్తిమంతుడైన ఆంజనేయ, అది ఏనాటి పురాణము కాని అయ్యది నీ పదవులో అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యం వచ్చి భక్తిభావమునకు నిరస్థితి ఏర్పడును. నీ ప్రార్థనంబు మన్నించి మారా, నీ ప్రార్థనంబు మన్నించి.

వెళ్ళవల్చున్నాడు. అవసరాలకు అవసరాలకు ఇలా ఏల్పునైతిగాని ఇప్పుడు పంచే.

0: మన స్వయేషమై ఆలోచింపవచ్చునేమో, కాని ఎవరో కొరగాని వారిని రక్షించడకై ప్రభుండను నాతో నా సంగ్రామం సంసిద్ధుల వైకివి.
1: అనుపమ రామ భక్తుడను నత్తి.

హనుమ మనమున మల్చి చెడ్డలు హనుమా.

0: ఆప్
1: మారుతి, ఇది యుక్తివాదము కానీ భక్తి మార్గము ఏమాత్రము కాదు. ఈ పాటి న్యాయాన్యాయము మేమిరంగినవి కావు.
0: ధర్మము ధర్మము చెడు, ధర్మము ధర్మము చెడు, ఇతంట విస్వర్గము లా.

0: లేక
1: అనుమా, ఇదంతయు మా ఆశీర్వాద ప్రభావమే కాని మీ ప్రయోజనం కర్తవ్యం అనుకుంటారా? అంతటి విక్రమార్కులు అతరుని తమ ఒక్క బాలిని గెలవలేక ఎంతయు రసమూఖమున హీనగతిని పడిగా పుండి ప్రాణాంతక బాధలల్బడి మఖాత్ములో మఖాత్ములో మేలనే దిక్కతల్చు మా వంకకు వచ్చినట్టి ఫలవంతులు

రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బిల్లా జాన్బాబు. హార్మోనియం శ్రీ పాగళ్ల సురేష్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా షాన్ సిద్ధార్థ సింహ పాడిన సురేంద్ర కృష్ణ సాహిత్యం చిత్రం చుక్కల్లో చంద్రుడు.

0: కార్యక్రమంలో తర్వాత థమన్ సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన గీతం వింటారు. చిత్రం అలవైకుంఠపురంలో.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం హరీష్ రాఘవేంద్ర సుజాత పడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం చిత్రం రాఘవేంద్ర.

0: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఈ విషయం గురించి తెలుసుకుందాం. చాలామందికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో పెట్ డాగ్స్, క్యాట్స్ పెంచుకోవడం, ఫార్మ్స్లో కౌస్, గోడ్స్, పోల్ట్రీ చూసుకోవడం మనకు సాధారణం. యానిమల్స్ మన జీవితంలో ఒక భాగం. అవి మనకు ఆహారం, ఉపాధి, స్నేహం, భద్రత ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ వాటితో పాటు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే జూనోసిస్. ఈ పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ దీని గురించి తెలుసుకోవడం మాత్రం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రతి సంవత్సరం జూలై 6ను వరల్డ్ జూనోసిస్ డేగా నిర్వహిస్తారు. ఈ రోజును నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 1885 జూలై 6న ప్రముఖ శాస్త్ర

శ్వేత, లోని పాస్టర్ మొదటిసారిగా ర్యాబిస్ వ్యాక్సిన్ను విజయవంతంగా ఉపయోగించారు. ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అసలు జూనోసిస్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, జూనోసిస్ అనే పదం గ్రీక్ భాషలోని రెండు పదాల నుంచి వచ్చింది. జూన్ అంటే యానిమల్, నోసస్ అంటే డిసీజ్. ఈ రెండు పదాలు కలిసి జూనోసిస్ అనే పదం ఏర్పడింది. అంటే జంతువుల నుంచి మనుషులకు లేదా కొన్ని సందర్భాల్లో మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే అంటువ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ప్రపంచంలో ఉన్న చాలా కొత్త ఇన్ఫెక్షన్ డిసీజెస్ మొదట యానిమల్స్లోనే కనిపించి తర్వాత హ్యూమన్స్కి వ్యాపించేవని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే యానిమల్స్ ఆరోగ్యాన్ని కాపాడటం అంటే మనుషుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లే. అయితే జూనోసిస్ అంటే భయపడాల్సిన విషయం కాదు, అవగాహనతో వ్యవహరించాల్సిన విషయం. యానిమల్స్ ఈ ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగం. వాటిని ప్రేమించడం, సంరక్షించడం, వాటి ఆరోగ్యాన్ని కాపాడడం కూడా మన బాధ్యతే. అదే సమయంలో పరిశుభ్రత పాటించడం, పెట్స్కి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయడం, సమయానికి వ్యాక్సినేషన్ చేయించడం, వెటనరీ డాక్టర్ సలహా పాటించడం, యానిమల్స్ని తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మీట్ ఎగ్స్ పూర్తిగా ఉడికించి తినడం, మిల్క్ మరిగించి తీసుకోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా ఉపయోగపడతాయి. అలాగే అనారోగ్యంగా కనిపించే యానిమల్స్కి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. జంతువుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి జూనోసిస్ గురించి అవగాహన పెంచుకోవడం, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జంతువుల నుంచి మనుషులకు వచ్చే జూనోటిక్ డిసీజ్లో రేబీస్, బర్డ్ ఫ్లూ, నిఫా వైరస్ డిసీజ్, లెప్టోస్పైరోసిస్, రింగ్వర్మ్ వంటి వ్యాధులు ముఖ్యమైనవి. వీటిలో ప్రతి వ్యాధి వ్యాపించే విధానం, లక్షణాలు, జాగ్రత్తలు వేరువేరుగా ఉంటాయి. అందుకే వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం వరల్డ్ జూనోసిస్ డే గురించి, దాని చరిత్ర గురించి, జూనోసిస్ అంటే ఏమిటో, అవగాహన ఎందుకు అవసరమో తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు హిట్ 3 చిత్రం నుంచి మిక్కీ జే మేయర్ సంగీతంలో సిద్ధ శ్రీరామ్ ఎన్ నుటానా మోహన్ పాడిన పాట విన్న తర్వాత, జంతువుల నుంచి మనుషులకు వచ్చే డిసీజెస్ ఎలా వ్యాపిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి? వన్ హెల్త్ కాన్సెప్ట్ ఎందుకు అంత ముఖ్యమైంది? మనం తరచూ ర్యాబిస్, బర్డ్ ఫ్లూ, నిఫా వైరస్, లెప్టోస్పైరోసిస్ వంటి డిసీజెస్ గురించి వింటుంటాం. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అసలు ఈ డిసీజెస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఎలా వస్తాయి? ప్రతి డిసీజెస్ వ్యాపించే విధానం వేరువేరుగా ఉంటుంది. కొన్ని యానిమల్స్ కరిచినప్పుడు మరికొన్ని వాటి శరీర ద్రవాల ద్వారా డిసీజెస్ వస్తాయి, ఇంకొన్ని కలుషితమైన ఫుడ్, వాటర్ ద్వారా లేదా కొన్ని ఇన్సెక్ట్స్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ర్యాబిస్ గురించి తీసుకుంటే, ర్యాబిస్ ఉన్న డాగ్, క్యాట్, మంకీ లేదా బ్యాట్ కరిచినప్పుడు వాటి నోటిలో ఉండే వైరస్ గాయం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అది నెమ్మదిగా నర్వ్స్ ద్వారా బ్రెయిన్ వైపు చేరుతుంది. మొదట్లో జ్వరం, తలనొప్పి, కరిచిన చోట నొప్పి లేదా మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స ఆలస్యమైతే నీళ్లు తాగడానికి ఇబ్బంది, నరాలపై ప్రభావం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. అందుకే యానిమల్ బైట్ జరిగిన వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్స్ చెబుతుంటారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి చూద్దాం. ఈ డిసీజ్ ఎక్కువగా చికెన్స్, డక్స్ వంటి బర్డ్స్లో కనిపిస్తుంది. వ్యాధి సోకిన బర్డ్స్ను చూసుకోవడం, వాటి దగ్గర ఎక్కువసేపు ఉండడం లేదా వాటి రెక్కలు, విసర్జనలు తాకిన తరువాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తినడం వల్ల వైరస్ మన శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. ఈ డిసీజ్ వచ్చినప్పుడు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసేవారు మాస్క్, గ్లోవ్స్ వంటి రక్షణ పరికరాలను ఉపయోగిస్తారు. అలాగే నిఫా వైరస్ గురించి కూడా తెలుసుకోవాలి. బ్యాట్స్ కొరికిన ఫ్రూట్స్ తినడం లేదా వాటి వల్ల కలుషితమైన ఆహారం, పానీయం తీసుకోవడం వల్ల ఈ వైరస్ హ్యూమన్స్కి చేరే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇప్పటికే నిఫా వైరస్ సోకిన వ్యక్తి చాలా దగ్గరగా చూసుకునే సమయంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిలో మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో బ్రెయిన్పై ప్రభావం చూపి స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇంకో ముఖ్యమైన డిసీజ్ లెప్టోస్పైరోసిస్. ఇది ఎక్కువగా ర్యాట్స్, డాగ్స్, కెటిల్ వంటి యానిమల్స్తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ యానిమల్స్ మూత్రం కలిసిన నీరు లేదా బురదలో చెప్పులు లేకుండా నడవడం లేదా శరీరంపై చిన్న గాయాలు ఉన్నప్పుడు ఆ నీరు తాకడం వల్ల బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, వరదల సమయంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జ్వరం, కండరాల నొప్పి, కళ్ళు ఎరబడటం, అలసట వంటి లక్షణాలు కల్పిస్తాయి. చికిత్స ఆలస్యమైతే కిడ్నీ, లివర్ వంటి అవయవాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంటే యానిమల్స్తో ఉండటం వల్లే ప్రతి ఒక్కరికి డిసీజెస్ వస్తాయని కాదు, కానీ అనారోగ్యంగా ఉన్న యానిమల్స్తో జాగ్రత్త లేకుండా ఉండటం, పరిశుభ్రత పాటించకపోవడం, యానిమల్ బైట్ని నిర్లక్ష్యం చేయడం లేదా కలుషితమైన ఫుడ్, వాటర్ తీసుకోవడం వల్ల కొన్ని డిసీజ్

డిసీజెస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవగాహనతో పాటు సరైన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి వ్యాధులను నివారించడంలో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కాన్సెప్ట్ వన్ హెల్త్. దీని అర్థం హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్, ఎన్వైర్న్మెంట్ హెల్త్. ఈ మూడు ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉంటాయి. యానిమల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఉదాహరణకు యానిమల్స్లో ఏదైనా కొత్త డిసీజ్ వస్తే అది హ్యూమన్స్కి వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్వైర్న్మెంట్ కలుషితమైతే యానిమల్స్ కూడా అనారోగ్యానికి గురవుతాయి. అందుకే డాక్టర్స్, వెటనరీ డాక్టర్స్, సైంటిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి పనిచేయాలనే ఆలోచనే వన్ హెల్త్ కాన్సెప్ట్. ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్లో పెట్ వ్యాక్సినేషన్ కూడా చాలా ముఖ్యమైన భాగం. చాలామంది వ్యాక్సినేషన్ అంటే పెట్స్ ఆరోగ్యం కోసమే అనుకుంటారు, కానీ నిజానికి అది పెట్స్ని మాత్రమే కాదు వాటితో ఉండే కుటుంబ సభ్యులను కూడా రక్షిస్తుంది. ముఖ్యంగా డాగ్స్కి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ సమయానికి వేయించడం వల్ల ర్యాబిస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయడం వల్ల యానిమల్స్లో ఏదైనా డిసీజెస్ ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స ఇవ్వచ్చు. ఇలా చేస్తే ఆ వ్యాధి హ్యూమన్స్కి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఒకవేళ యానిమల్ బైట్ జరిగితే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. డాగ్, క్యాట్ లేదా మంకీ బైట్ జరిగిన వెంటనే ఆ గాయాన్ని రన్నింగ్ వాటర్తో సబ్బుతో కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సూచించిన యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ లేదా అవసరమైతే ఇతర చికిత్స తీసుకోవాలి. అలాగే యానిమల్ కాంటాక్ట్ తర్వాత జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి లేదా ఇతర సాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ లేదా ఇతర పరీక్షలు చేసి డయాగ్నోసిస్ చేస్తారు. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స కూడా అంత త్వరగా ప్రారంభించవచ్చు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన ఆరోగ్యం, యానిమల్స్ ఆరోగ్యం, ఎన్వైర్న్మెంట్ ఆరోగ్యం ఇవి మూడు వేరువేరు కాదు అని. కాబట్టి యానిమల్స్ని ప్రేమిద్దాం, వాటి ఆరోగ్యాన్ని కూడా అంతే బాధ్యతగా చూసుకుందాం, వాటికి సమయానికి వ్యాక్సినేషన్ చెయ్యిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం, అవసరమైనప్పుడు వెంటనే వైద్యుల సలహా తీసుకుందాం. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలతో జూనోటిక్ డిసీజ్ని నివారించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఇదే వన్ హెల్త్ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రం నుంచి లియోన్ జేన్స్ సంగీతంలో శరత్ సంతోష్, శ్రీనిష పాడిన పాట మీకోసం.

మనం వన్ మహోత్సవ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెట్లు నాటడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అర్బన్ గ్రీన్ స్పేసెస్ గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఉండే సిటీస్, టౌన్స్లో పార్క్స్, గార్డెన్స్, రోడ్ సైడ్ ట్రీస్, గ్రీన్ బెల్ట్స్ వంటి ప్రదేశాలు కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు సిటీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త బిల్డింగ్స్, రోడ్స్, ఫ్లైఓవర్స్, అపార్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో గ్రీన్ స్పేసెస్ తగ్గిపోతే దాని ప్రభావం నేరుగా మన ఆరోగ్యంపై పడుతుంది. అందుకే అభివృద్ధితో పాటు ప్రకృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి ఉదయం పార్క్లో వాకింగ్ చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకోండి. చల్లటి గాలి, పక్షుల కిలకిలలు, చుట్టూ పచ్చని చెట్లు, ఇవన్నీ మనసుకు ఒక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తాయి. అదే బిజీ రోడ్ మీద నడిస్తే వచ్చే అనుభూతి పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రకృతి మన మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తిని కలిగి ఉంది. ఇలా చూస్తే ఎన్నో ఉపయోగాలు ప్రకృతి వల్ల మనకి లభిస్తాయి. ముందుగా ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. పార్క్స్, గార్డెన్స్ ఉంటే చాలామంది వాకింగ్, జాగింగ్, సైకిలింగ్, యోగా, ఎక్సర్సైజెస్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనివల్ల శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఒబిసిటీ, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. పిల్లలకు ఆడుకోవడానికి మంచి ప్రదేశం దొరుకుతుంది. పెద్దవాళ్ళు ఉదయం, సాయంత్రం నడవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలా అన్ని వయసుల వాళ్ళ ఆరోగ్యానికి గ్రీన్ స్పేసెస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి చూస్తే, ఈరోజు చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు పనిచేయడం, ట్రాఫిక్, నాయిస్, బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనసు అలసిపోతుంది. అలాంటి సమయంలో కొద్దిసేపు పార్క్లో కూర్చోవడం, చెట్ల మధ్య నడవడం, ప్రకృతిని ఆస్వాదించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మూడ్ కూడా మెరుగుపడుతుంది. అందుకే డాక్టర్స్ కూడా రోజులో కొంత సమయం ప్రకృతి మధ్య గడపాలని సూచిస్తారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ను తగ్గించడంలో సహాయపడతాయి, వేసవిలో టెంపరేచర్ను కొంతవరకు తగ్గిస్తాయి, పక్షులు, సీతాకొక చిలుకలు వంటి జీవులకు కూడా ఆశ్రయం కల్పిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా సహాయపడతాయి. అంటే ఒక చెట్టు కేవలం నీడ మాత్రమే కాదు, ఒక చిన్న ఎకోసిస్టంలా పనిచేస్తుంది. మనం రోడ్ల పక్కన ఉన్న చెట్లను కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. రోడ్ సైడ్ ట్రీస్ వల్ల ప్రయాణించే వారికి నీడ లభిస్తుంది. దుమ్ము, కాలుష్యాన్ని ఈ ట్రీస్ కొంతవరకు అడ్డుకుంటాయి, ఎండ తీవ్రతను కూడా తగ్గిస్తాయి. అందుకే కొత్త రోడ్స్ నిర్మించినప్పుడు వాటి వెంట చెట్లు నాటే కార్యక్రమాలకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకుందాం. ఆరోగ్యకరమైన జీవితం అంటే మంచి ఆహారం, మంచి ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, మన చుట్టూ ఆరోగ్యకరమైన ఎన్వైర్న్మెంట్ కూడా ఉండాలి. పార్క్స్, గార్డెన్స్, రోడ్ సైడ్ ట్రీస్ వంటి అర్బన్ గ్రీన్ స్పేసెస్ మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కాబట్టి ఈ వన్ మహోత్సవ్ వీక్ సందర్భంగా ఒక మొక్క నాటుదాం. నాటిన ప్రతి మొక్కను ప్రేమగా సంరక్షిద్దాం. పచ్చని నగరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం మనవంతు బాధ్యతను నెరవేర్చుదాం. ఇప్పుడు లిక్ అనే చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతంలో ఒక మంచి పాటను విందాం.

మన దేశ చరిత్రను తిరగేస్తే స్వాతంత్ర్య సమరయోధుల గురించి, గొప్ప నాయకుల గురించి మనం తరచూ వింటుంటాం. కానీ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించి విద్య, సమానత్వం, మహిళల హక్కుల వంటి అంశాల కోసం జీవితాన్ని అంకితం చేసిన సోషల్ రిఫార్మర్స్ గురించి కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. అలాంటి గొప్ప సంస్కరణల వాదుల్లో ఒకరు రామకృష్ణ గోపాల్ బందర్కర్. రామకృష్ణ గోపాల్ 1837 జూలై 6న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి చూపిన వారు తరువాత ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. సంస్కృత భాష, భారతీయ చరిత్ర, పురాతన గ్రంథాల అధ్యయనంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. అందుకే వారిని భారతదేశంలో ఆధునిక ఇండాలజీకి పునాది వేసిన ప్రముఖ పండితుల్లో ఒకరిగా గుర్తిస్తారు. వారు కేవలం ఒక స్కాలర్ మాత్రమే కాదు, ఒక గొప్ప టీచర్, రీసెర్చర్, హిస్టరియన్, సోషల్ రిఫార్మర్ కూడా. సాంస్క్రిట్ భాషలో వారు చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. భారతీయ సంస్కృతి, మత చరిత్ర, పురాతన శాసనాలు, వంశ చరిత్రలపై వారు రాసిన పుస్తకాలు ఇప్పటికీ విద్యార్థులకు, పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన. ఆ కాలంలో మహిళలకు విద్య అందుబాటులో లేకపోవడం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఈ పరిస్థితులు మారాలని వారు బలంగా నమ్మారు. మహిళలకు విద్య అవసరమని, మూఢనమ్మకాల కంటే జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు నిరంతరం ప్రచారం చేశారు. మతం పేరుతో సమాజంలో ఏర్పడిన కొన్ని చెడు ఆచారాలను ప్రశ్నించారు. సమాజం మారాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలని వారు నమ్మారు. విద్య, విజ్ఞానం, సమానత్వం ఉన్నప్పుడే

0: దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని రామకృష్ణ గోపాల్ తమ జీవితమంతా చెప్పిన సందేశం. వారు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారికి నైట్ బిరుదు ప్రదానం చేసింది. వారి జ్ఞాపకార్థం పూణేలో స్థాపించిన భందర్కర్ ఓరియంటేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పరిశోధన సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. భారతీయ చరిత్ర, సంస్కృతి, పురాతన గ్రంథాల పరిరక్షణలో ఈ సంస్థ ఇప్పటికీ విశేష సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం, రామకృష్ణ గోపాల్ గారు చెప్పిన సోషల్ రిఫార్మ్ అప్పట్లో ఎంత ముఖ్యమో, ఈరోజు అంతే అవసరమా అని. కాలం మారింది, టెక్నాలజీ.
1: మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవి పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.30 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన 7 గురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఇంకా గల్లంతైన 6 గురు మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడం, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురు గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోటా తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయిహ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్స్

సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తి స్థాయి

0: శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణె ఇండోనేషియా దేశస్య జకార్తాయాం సంప్రాప్తవాన్. केन्द्रीय गृह सहकारिता मंत्री अमित शाह अवदत् यत् सहकार आंदोलनम परिष्कार अंकीकरण व्यावसायिक प्रबंधनानां माध्यमेन विस्तारस्य नूतने चरणे प्रविशति. भगवतः जगन्नाथस्य रथयात्रायाः अवसरे त्रिशताधिकानि विशेष रेलयानानि प्रचालयिष्यन्ते इति रेलमंत्री अश्विनी वैष्णवः प्रावोचत्. భారత ఋతు విభాగేన అద్య గుజరాత్, కొంకణ, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రదేశేషు అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం పుర్తగాల దేశః స్పెన్ దేశం రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్యాం క్రీడాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య త్రిదేశీయ హింద ప్రశాంత ప్రవాసస్య ప్రథమే చరణే ఇండోనేషియా దేశస్య రాజధాన్యాం జకార్తాయాం సంప్రాప్తవాన్. జకార్తా విమానపత్తనె ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రవోవో సుబియాంతో ఇత్యమునా స్వయముపస్థాయ ప్రధానమంత్రిణః భవ్యం స్వాగతం విహితం. తత్ర స్థానీయ సముదాయేన ప్రవాసీ భారతీయైశ్చ పారంపరిక సాంస్కృతిక ప్రస్తుతిభిః సహ తస్య ఉత్సాహపూర్ణం అభినందనం కృతం. అష్టాదశాధిక 2000తమవర్షాత్ ద్విపక్షీయ సంబంధానాం వ్యాపక రణనీతిక సహయోగస్తరస్య ప్రాప్తేః పరం ప్రధానమంత్రిణః ఇయం ప్రథమా ద్విపక్షీయ యాత్రా అస్తి. శ్రీమోదీ ప్రవాసే రాష్ట్రపతినా ప్రవోవో ఇత్యమునా సాకం ద్విపక్షీయ వార్తాం విధాయ సంబంధానాం సమీక్షాం విధాస్యతి. సహైవ సాంస్కృతిక నగరే యోగ్యాకార్తా స్థితం ఐతిహాసికం ప్రంబానన్ మందిర పరిసరమపి ద్రక్ష్యతి, యత్ర భారత ఇండోనేషియా దేశౌ మిలిత్వా సంరక్షణ కార్యం కరిష్యతః. అత్రావసరే ప్రధానమంత్రి జకార్తా నగరే

0: एतेषाम् आसनानां कृते जुलाई मासस्य चतुर्विंशति दिनांके मतदानं भविष्यति। तस्मिन्नेव दिने मतानां गणनापि भविष्यति। महाराष्ट्रस्य विशालः भागः प्रावृतवृष्ट्या निरन्तरं प्रभावितः अस्ति, यत्र मुंबई कोंकण प्रदेशयोः च व्यापकरूपेण जलाप्लवनं भूस्खलनं भवनानां पतनं मार्गेषु रेल विमानयानेषु च महती बाधा दृश्यते। सम्पूर्णे राज्ये आदिवसं यावत् प्रचण्डवृष्ट्याः अनुवर्तनेन अधिकारिणः सजगतायां तिष्ठन्ति। अधिकारिणः नागरिकान् अनावश्यकीं यात्रां परिहर्तुं प्रार्थयन्ति। मुख्यमंत्री देवेन्द्र फडणवीसः एसडीआरएफ इत्यस्य स्थितिं समीक्षितवान्। सर्वेभ्यः अधिकारिभ्यः शीघ्रं समन्वित कार्याचरणाय निर्देशोऽपि प्रदत्तवान्। प्रचण्डवृष्ट्या सम्पूर्णे कोंकण प्रदेशे बह्व्यः भूस्खलनानि अपि अभवन्, येन मुंबई गोवा राष्ट्रिय राजमार्गे यातायातः प्रभावितः। अत्रान्तरे भारत ऋतु विभागेन अद्य गुजरात कोंकण गोवा मध्यप्रदेश महाराष्ट्र छत्तीसगढ़ प्रदेशेषु अत्यधिक वृष्ट्या सह केषुचित् स्थानेषु अत्यधिक अतिवृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। उत्तरी अरब सागरस्य केषुचित् भागेषु गुजरात राज्ये हरियाणा पंजाब राज्ययोः शेष भागेषु राजस्थानस्य केषुचित् भागेषु च अग्रिमेषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृतचक्रस्य अग्रे गन्तुं परिस्थितिः अनुकूलास्ति इति विभागेनोक्तम्। गतरात्रौ विम्बल्डन टेनिस क्रीडायां सर्बिया देशस्य नोवाक जोकोविच इत्यसौ रूस देशस्य रोमन सफ्यूलिन इत्येतं पराजित्य पुरुष एकल स्पर्धायाः प्रागुपान्त्यचक्रीय क्रीडायां प्रविष्टवान्। अग्रिमायां प्रागुपान्त्यचक्रीय क्रीडायां जोकोविच इत्येषः फेलिक्स ऑगर अलियासिमे इत्यनेन एलेजान्द्रे डेविडोविच फोकिना इत्यनेन सह सम्मुखी भूयात्। फीफा विश्वकप क्रीडायां पुर्तगाल देशः स्पेन देशं राउंड ऑफ 16 इत्यस्यां क्रीडायां सम्मुखी करिष्यति। अद्य मेक्सिको नगरस्य एस्टेका क्रीडांगणे मेक्सिको देशस्य विरुद्धं नाटकीयतया 3-2 इत्यंकैः विजयं प्राप्य इंग्लैंड देशः फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे प्रविष्टवान् इति वार्ताः।
1: आकाशवाणी మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం అన్నమాచార్య కీర్తనలు. నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఖరీఫ్లో వరి సాగుకు సూచనలు. డాక్టర్ ఎం గిరిజారాణి ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెస్ట్ గోదావరి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇంకా పల్లె నుంచి ప్రగతి పదం వైపు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు అందించే ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఈ వారపు అంశం క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఈ సాయంత్రం 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 పాఠకు వేలాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం, 10 గంటలకు క్లాసికల్ మ్యూజిక్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే, 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపుదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అరిషడ్ వర్గాలు, ఈ అంశం గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో పంటల సాగుపై ఎలోనినో ప్రభావం గురించి కొన్ని వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాల గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు, ఎముకల సమస్యలు, వాటి నివారణ చర్యల గురించి డాక్టర్ వి శిరీష గారు అందించే వివరాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఈస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వంటిల్లే ఆరోగ్యాలయం, ఈ అంశం గురించి శ్రీమతి టి పద్మగారి ప్రసంగం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు

0: జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న మొదటి 5 సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజాజీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
1: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాష బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమై

0: ఏ భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల్లో వరి ముఖ్యమైన ఆహార పంట. వరి పంట తర్వాతనే అపరాలు కానీ, చిరుధాన్యాలు కానీ, వాణిజ్య పంటలు కానీ, మొక్కజొన్న వంటి ఇతర పంటలు కానీ పండిస్తారు. వరి పంట లేని ఊరు, వరి పండించిన రైతు మన రాష్ట్రంలో ఉండరనడంలో అతిశయోక్తులది. అటువంటి వరిలో ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, కూలీల కొరత, విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, వర్షాభావ పరిస్థితులు, తుఫానులు, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో సరాసరి దిగుబడులు క్షీణించి వరి రైతాంగం నష్టాల బారిన పడవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వా వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా కీలకం. రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల్లోని వివిధ నేలలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సాంప్రదాయ నాట్లు పద్ధతికి కానీ, నేరుగా విత్తే వరి విధానానికి కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ సాగు విధానానికి అనువైన రకాలనే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సాగునీటి లభ్యతను బట్టి సారా వరి సాగుకు స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎంచుకోవాలి. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో సార్వా పంటను జూన్ నుండి నవంబర్ మాసం వరకు సాగు చేసుకుంటాం. రాయలసీమ ప్రాంతంలో అయితే జూన్ నుండి డిసెంబర్ మాసం వరకు వరి సాగు చేస్తూ ఉంటాం. కనుక ఆయా పరిస్థితులను బట్టి రకాల కాల వ్యవధులను నిర్ణయించుకొని దాని ప్రకారం మనం సాగు చేసుకోవాలి. ఇక వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ఎడగారు ముందు నాట్లు వేయడానికి అవసరమైన రకాల కింద పుష్కల కానీ, తరంగని కానీ, సోమశిల, నెల్లూరు మషూరి, చంద్ర, IR 64, జగిత్యాల సన్నాలు వంటి రకాలను ఎడగారుకు వేసుకోవడానికి ముఖ్యమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా సాధారణ సార్వా పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నాట్లు వేయడానికి కృష్ణామండలంలో అయితే స్వర్ణ, అమరా,

ఇతర భీమా, కృష్ణవేణి, బాపట్ల సన్నాలు, సాంబమసూరి, బావుపురి సన్నాలు, నెల్లూరి సోన, చైతన్య, ఎన్ఎల్ఆర్ 9674 అక్షయ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ జిల్లాలైన గోదావరి మండలానికైతే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, పుష్యమి, నెల్లూరు సోన, క్షీర, వరం, పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్పవర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మసూరి, NDLR 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు.

లోన క్షీర వరం పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్పవర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మసూరి, ఎన్డిఎల్ఆర్ 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. ఇక ఉన్నత శ్రేణి గిరిజన మండలానికైతే వసుంధర, శ్రీధృతి, కొంతవరకు విజేత, నెల్లూరు మసూరి, సుగంధ సాంబ, తరంగిణి రకాలు సాధారణ పరిస్థితుల్లో సార్వాకు నాట్లు వేయడానికి అనుకూలమైన రకాలుగా పెంచుకోవచ్చు. ఇక సార్వాలో గనక నారుమడిలో ఆలస్యమై ముదురు నాటడానికి అనుకూలమైన రకాల గురించి మనం తీసుకుంటే స్వర్ణ, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు, బాపట్ల సన్నాలు, అమర, సింహపురి, తిక్కన, వసుంధర, సాంబమసూరి రకాలు మన ఆలస్యంగా నాటుకోవడానికి పనికొచ్చే రకాలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా దోమపోటు ఆశించే ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో దీప్తి, విజేత, శ్రీధృతి, చైతన్య, కృష్ణవేణి, ఇంద్ర, బావపురి సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అటువంటి ప్రాంతాల్లో బాడో మసూరి, అమర, ఇంద్ర, భీమ, బాపట్ల సన్నాలు, బాపట్ల మసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి ప్రాంతాల్లో అయితే దీప్తి, సోమశిల, ఇంద్ర, నెల్లూరు సోన, బాపట్ల మసూరి, ఎంసీఎం 100, స్వర్ణముఖి వంటి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా సార్వాలో గనక ఆలస్యంగా నాటడానికి, అంటే మన కాలం అయిపోయి ఆలస్యంగా నాటే పరిస్థితులు వస్తే గనక అటువంటి ప్రదేశాల్లో పుష్యమి, తరంగిణి, నెల్లూరు సోన, శ్రీధృతి, చంద్ర, నంద్యాల సన్నాలు, సోమశిల సన్నాలు కాకుండా కొంతవరకు కాటన్ దొర సన్నాలు, విజేత రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా పరిస్థితులకు అనువైన మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉండే రకాలను నీటి వసతిని బట్టి ఎన్నుకోవాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల సిరిసంచుల పరీక్షల్లో ఆశించిన మంచి ఫలితాలను సాధించిన రకాలు ఏవైనా ఉంటే కూడా వాటిని మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను చిరుసంచులను ప్రదర్శించి చూసుకుని దాని ప్రకారం కూడా ఆ రకాలను మనం ఎంచుకోవచ్చు. ఇక విత్తన ఎంపిక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే నారుమడి యాజమాన్. ఇక నారుమడి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మురగదమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీరు తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం ఊర్చడానికి 5 సెంట్లు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరు దుక్కులోనే వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని 2 దఫాలుగా, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12-14 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. ఇంకా దీంట్లో నారుమడిలో అతి ముఖ్యమైనది ఏంటంటే శిలీంద్ర నాశనంతో, ఉదాహరణకు మన కార్బండిజం 50% మందుతో విత్తనం శుద్ధి చేసి మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. అంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులుగా ఇచ్చి తర్వాత పలచగా నీరు కట్టుకోవాలి. ఒకవేళ జింక్ లోపం గనక గమనిస్తే గనక నారుమడిలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంతో పిచికారి చేసి లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి, లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి పలుచగా చల్లి నీరుంచే ప్రదేశంలో మన జాగ్రత్తగా ఈ నారుమడికి వేసుకోవచ్చు. ఇక నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా 4-6 ఆకులు కలిగిన సుమారు 20-25 రోజుల వయసు కలిగిన నారును మాత్రం ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారుమడిని సాధ్యమైనంత వరకు చాలా కీలకంగా భావించి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వస్తే మనం చేపట్టే వరి సాగు విధానాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి.
ఉదాహరణకు మనం సాంప్రదాయబద్ధంగా నాట్లు వేసే పద్ధతికి వెళ్ళాం అనుకోండి, 20 నుంచి 30 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నేరుగా

పొలంలో వెదజల్లే పద్ధతి కనుక మనం వెళ్తే గనక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది. ఈ మధ్యకాలంలో డ్రమ్ సీడర్తో కూడా మనం వెదజల్లే పద్ధతి ఉంది, డ్రమ్ సీడర్తో సాళ్ళలో వేసుకుని అటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. ఇక గొర్రుతో విత్తే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, అటువంటి వాటిలో 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదే కాకుండా శ్రీ వరి సాగు పద్ధతి, దీనికైతే 2 కిలోల విత్తనమే సరిపోతుంది. అంతేకాకుండా యాంత్రిక వరి సాగు విధానం కనుక మనం మిషన్తో ప్లాంటింగ్ చేసుకునే పరిస్థితులు కనుక వెళ్ళినట్లయితే అటువంటి ప్రాంతాల్లో 8 నుంచి 10 కిలోల ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. దీన్ని బట్టి మన విత్తనం మనం వేసుకునే విధానాన్ని బట్టి ఎంత విత్తనం అవుతుందని నిర్ధారించుకుని దాని ప్రకారం మనం విత్తనాన్ని కానీ నారు కానీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నాట్లకు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకున్నట్లయితే కృష్ణా గోదావరి మండలంలో ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సార్వాకు జూలై నుండి ఆగస్టు వరకు నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయంగా మనం గుర్తించడం జరిగింది. అదే ఉత్తర కోస్తా మండలం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే సార్వా వరి నాట్లకు ఆగస్టు మాసం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దక్షిణ మండలంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలులోని కొంత భాగం వరకు సార్వా వరి నాట్లు సెప్టెంబర్ మాసం వరకు కూడా అనుకూలమైన ప్రాంతం కింద మనం సమయం కింద తీసుకోవచ్చు. అత్యల్ప వర్షపాత మండలంలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు మాసం వరకు వరి నాట్లకి అనుకూలమైన సమయంగా గుర్తించి ఈ సమయంలోపు మనం నాట్లు వేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక మరి ముఖ్యమైనది నేల తయారీ. వరి నాట్లు వేయడానికి 20 నుండి 25 రోజుల ముందు నుండే ప్రధాన పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మరొక దమ్ము చేసుకోవాలి. ఉపరితలమంతా సమానంగా ఎత్తు పొలాలు లేకుండా ఉండేటట్లు పొలమంతా దమ్ము చెక్కతో కానీ అడ్డుతోలు కానీ చదును చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేసుకోవాలి. లేదంటే నేల మెత్తగా తయారై దిగబడి పోతుంది. దమ్ము చేయడానికి హెవీ ట్రాక్టర్తో కాకుండా చిన్న ట్రాక్టర్తో వచ్చే రోటోవేటర్ కానీ పవర్ టిల్లర్తో కానీ రోటో పడ్లర్ సాయంతో కానీ దమ్ము చేసినట్లయితే దమ్ముతో పాటు నేల చదును కూడా ఒకేసారి అవడమే కాకుండా దమ్ము సమయం 60% మరియు నీటి ఆదా 30 నుండి 40% వరకు ఉంటుంది. కాబట్టి మనం నేల తయారీ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాట్లు వేయుట. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి సార్వాలో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేలాగా నాటుకోవాలి. బాగా మెత్తగా లేదా లోతు నేలలు లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-3 రోజుల్లోపే నాట్లు వేయడం ముగించుకోవాలి. ఇక భూసారం తక్కువగా ఉండే నేలల్లో నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటేటప్పుడు చదరం మీటర్కు 15 నుంచి 20% అదనంగా మూనలు ఉండేలాగా నాటుకోవాలి. అంతేకాకుండా నాట్లు పైపైన నాటితే మూన త్వరగా తిరిగి పిలకలు ఎక్కువగా తొడుగుతాయి. నాట్లను లోతుగా కానీ మడత పెట్టి కానీ మూనకు ఎక్కువ మొక్కలుగా ఉండి ఉండేటట్లుగా ఎట్టు పరిస్థితుల్లో నాటుకోకూడదు. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న వరి నాట్లు యంత్రాల సాయంతో 15 రోజుల్లోపు లేతనారు నాటడమే కాకుండా కూలీల కొరతను అధిగమించి అనుకున్న సమయంలోనే నాట్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా నారును వరుసల్లో నాటుకోవడం వలన చదరపు మీటర్కు 27 మూనల దాకా వచ్చి పోషకాల లభ్యత పెరగడంతో పాటు కలుపు నివారణ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకవేళ నారుమడులు వేసుకోవడం ఆలస్యమైనా, నారుమడికి తగినంత నీటి లభ్యత లేకపోయినా, అధిక కూలీ రేట్లు, నారుమడి యాజమాన్యం తదితర అంశాలు కీలక సమస్యగా ఉన్నప్పుడు నేరుగా విత్తే వరి విధానాన్ని వెదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడర్ సాయంతో కానీ విత్తుకునేట వలన నారుమడికి అయ్యే ఖర్చు నీటి ఆదాతో పాటు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చుతో కలిపి సుమారు 3000 రూపాయల వరకు మనకు ఆదా అవుతుంది. ఇక సాధారణ నాట్లు పద్ధతి కానీ వరి నాటు యంత్రాలతో కానీ నేరుగా విత్తేనే విధానమైనా ప్రతి 2 మీటర్ల నాటుకి ఖచ్చితంగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కాలిబాట్లు విడిచి నాటుకునేట వలన పైరుకు తగినంత గాలి వెలుతురు బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడమే కాకుండా ఈ కాలిబాట్లు పైరును పరీక్షించుటకు ఎరువులు మరియు పురుగుమందులు వేయటకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు వేయటం వలన సుడిద్రామ ఉధృతి కూడా బాగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ఇక ముఖ్యమైన యాజమాన్య విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి అధికంగా పెరిగి తాలుకంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 25 నుంచి 50% వరకు సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన

నేల ఆరోగ్యంతో పాటు పంట నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవన ఎరువుల రూపంలో కూడా వరి పైరుకు పోషకాలను అందించడం వలన పర్యావరణమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కనుక ప్రతి రైతు ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను తూచా తప్పకుండా చేయించుకోవాలి. భూసార పరీక్షను బట్టే పండించే వరి రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణంగా వరి పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు, జింకు, ఇనుము, మాంగనీసం వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఇక ముందుగా నత్రజని గురించి తీసుకుంటే, ఇది మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయుటకు, గింజల్లో మాంసకృతులు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. నత్రజని లోపించినప్పుడు మొక్కలు పెరుగుదల తగ్గి పసుపచ్చగా మారి క్రింది ఆకులు ఎండిపోతాయి. నత్రజని ఎరువు ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రాదు. అంతేకాకుండా రోగ నిరోధశక్తి తగ్గి పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. కావున నత్రజని ఎరువుల వాడకంలో రైతులు జాగ్రత్త వహించాలి. భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు ఆఖరి దమ్ములను లేదా నాట్లు వేసే సమయంలో, మిగతా 1/3 వంతు పిలకలు దుబ్బు తొడిగే దేశ అంటే సుమారుగా 20-25 రోజులప్పుడు, మిగిలిన 1/3 వంతు అంకురం ఏర్పడే దశ, దాన్నే చిరుపట దశ అంటాం, అంటే అది సుమారుగా 40-45 రోజులప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఆఖరి దఫాని అంటే 3వ దఫాని ఆ సమయంలో వేసుకోవడం వలన మొక్కకు కావలసిన పోషకాలను, మరి ముఖ్యంగా నత్రజనిని అందించడం వల్ల అవుతాం. ఈ నత్రజనిని సాధారణంగా యూరియా రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, కాంప్లెక్స్ రూపంలో కానీ మనం చెప్పిన 36 కిలోలు నత్రజని ఇచ్చే ఎరువుల్ని మొక్కకు అందించాలి. ఇక తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అయితే నత్రజనిని 3 దఫాలుగా బదులు 4 దఫాలుగా వేసుకోవాలి. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం నత్రజని చిరుపట దశలోపే ముగించేసేలాగా మనం చూసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన పోషకం ఏంటంటే భాస్వరం. ఇది వరి మొక్కల్లో జీవరసాయన ప్రక్రియకు అవసరమైన శక్తిని సరఫరా మరియు బదిలీ చేయటకు అవసరమవుతుంది. అంతేకాకుండా మొక్కల వేర్ల పెరుగుదలకు, పూత తగినంత సమయంలో ఏర్పడడానికి, గింజ ఏర్పడడానికి, కణ విభజనకు మరియు కొత్త భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భాస్వరం లోపిస్తే ఆకులు ముదురాకుపచ్చ లేదా నీలు ఆకుపచ్చ రంగు కలిగి క్రమేపీ ఊదారంగుకు మారుతూ ఉంటాయి. భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు, క్షారభూములు మరియు తేలికపాటి చలకా భూముల్లో ఎక్కువగా ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. కనుక మరి ముఖ్యంగా ఏంటంటే భాస్వరంకు కదిలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వేరు దగ్గరగా దీన్ని అందించాలి. కావున భాస్వరం ఎరువును దమ్ములోనే ఉడుపునకు ముందుగానే వేసుకోవాలి. ఏ కారణం చేతనైనా దమ్ములో వేయకపోతే నాట్లు వేసిన 10 రోజుల్లోపు వేసుకోవచ్చు. ఆ తర్వాత వేసినా ఏ రకమైన ఫలితం ఉండదు. ఇది కూడా భూసార పరీక్షను ఆధారంగా చేసుకునే ఎకరానికి సుమారుగా 24 కిలోలనిచ్చే భాస్వరం ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే డిఏపి రూపంలో అయితే 52 కిలోలు చొప్పున దమ్ములో వేసుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ భాస్వరం వేస్తే భూమిలో ఉన్న జింకు అందకుండా అడ్డుకొని జింకు లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు వేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి ముఖ్య పోషకం పొటాషియం. ఇది మొక్కల కణజాలాలను గట్టిపరచడానికి ఉపయోగపడి కాండం బాగా పీచి చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చీడపీడల తాకును తట్టుకునే రోగ నిరోధశక్తిని కూడా మొక్కకు కలిగిస్తుంది. పొటాషియం వినియోగం వలన తాళ్ళు గింజల సంఖ్య తగ్గి గింజలు పూర్తిగా నిండుకునేటట్లు చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపం కనుక కనిపిస్తే అది ఎలా ఉంటుందంటే, సన్నగా చిన్నగా వృద్ధి చెందిన నల్లని వేర్లు, ఆకులు ముదురాకుపచ్చగా ఉండి వాటి మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా చివరలకు వ్యాపిస్తాయి. ముదిరిన ఆకు కొనలు ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా పొటాషియం లోపం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. కనుక ఇది కూడా భూసార పరీక్షలను అనుసరించే ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే తేలికపాటి నేల అయితే 30 కిలోలు అవసరమవుతుంది. పొటాషియం ఎరువును ఆఖరి దమ్ములో 1/2 వంతు అంటే సుమారు 12 కిలోలు, అదేవిధంగా మిగిలిన 1/2 వంతు చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వేసుకోవాలి. అదేవిధంగా 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపకిండి కానీ లేదా 250 కిలోల బంకమట్టితో కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మరి ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎట్టు పరిస్థితుల్లో వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే మొదటి దమ్ములోనే వేసుకోవడం లేదా నాట్లు వేసుకున్న టైంలోనే వేసుకోవడం మనకి చాలా మంచిది.

ఇక సూక్ష్మ పోషక లోపకాల కింద మనం గమనించినట్లయితే జింకు లోపం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. జింకు లోపం సార్వా కంటే దాల్వాలోనే ఎక్కువ వస్తుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో సార్వాలో కూడా జింకు లోపం ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షార భూములు, సున్నం అధికంగా ఉండే నేలలు, వరి తర్వాత వరి వరుసగా వేసే నేలల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి, ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు కనుక మనకు సారా వరలు కనిపించినట్లయితే ఇమీడియట్గా పంట మీద నివారణకైతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అట్లా కాకుండా జింకు లోపం మనకు తరచుగా వస్తుందనుకుంటే కనుక దీని నివారణకు ప్రతి 2 వరి పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దమ్ముకు ముందు వేసి బాగా కలిగి దున్నుకోవాలి. దీనివల్ల జింకు లోప లక్షణాలు అనేవి మనకు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత మనకి సామాన్యంగా కనిపించే మెట్ట ప్రాంతాలు ఎక్కువ కనిపించే సూక్ష్మధాతు పోషక లోపం ఏంటంటే ఇనుము. ఇదేంటంటే ఆకు అంతా పచ్చదనం కోల్పోయి లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు నిర్జీవం అవుతూ ఉంటాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఆకులు ఆకుపచ్చ రంగు మారే వరకు వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ ఇనుముధాతు లోపం అనేది మనం నివారించుకోగలుగుతాం. ఇక ఎరువుల యాజమాన్యం తర్వాత మనం అతి కీలకంగా చెప్పుకునేది కలుపు యాజమాన్యం. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు పైరుతో పోటీ పడి అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వైరు పైరుకు నష్టం ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయి. కనుక కలుపు మొక్కల వలన వరి మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతులు అయితే 34%, మెట్ట వరిలో అయితే 67%, నేరుగా వెదజల్లే పద్ధతులు అయితే 75% దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తేలింది. కనుక నాట్లు వేసిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు రెండోసారి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నేల తయారీ సమయంలోనే మొరగదమ్మును 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు బాగా దమ్ము చేసి చేను ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చేసుకొని తగినంత నీటి యాజమాన్యం పాటిస్తే కలుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నాట్లు వేసిన 20 రోజులకు కలుపు తీతతో పాటు పైపాటుగా వేయవలసిన నత్రజనిని వేస్తే వరిలో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం జనరల్గా నారుమడిలో కొంచెం నారు సమస్య, నారుమడిలో కూడా మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నారుమడిలో కనుక ఊదా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే దీని నిర్మూలనగాను ఎకరా నారుమడికి 1.5 నుంచి 2 లీటర్ల బొటాక్లోర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 నుంచి 8 రోజులకు లేదా 400 మిల్లీలీటర్లు సైహలోపాప్ బ్యూటైల్ను విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరా నారుమడికి 400 గ్రాముల 2,4-D సోడియం లవణంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది సాధారణంగా నారుమడిలో మనం చేసుకోవాల్సిన కలుపు యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పొలంలో కనుక మనకు కలుపు సమస్య ఉన్నట్లయితే నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి ఎకరాకు 500 మిల్లీలీటర్ ప్రిట్లాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ అనిలోఫ్లాస్ లేదా 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయర్జిల్ పొడి మందు 50 మిల్లీలీటర్ల నీటిలో ద్రావకంగా తయారు చేసుకుని దానిని కానీ లేదా 1 నుంచి 1.5 లీటర్ల బొటాక్లోర్ మందును ఏదో ఒక దాన్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొలినాల్లో కలుపు పుట్టేది ఏదైతే ఉంటే అది సమర్థవంతంగా అరికట్టగలగడం. అదే నేరుగా విత్తే వరి విధానంలో అయితే ఎకరాకు 80 గ్రాముల పైరిజో సల్ఫురాన్ ఎత్తాలి. ఈ మధ్య సాతియన్ నామంతో దొరుకుతుంటుంది. ఈ కలుపు మందును ఇసుకలో కలిపి 5 నుంచి 7 రోజుల్లోపు చల్లుకోవచ్చు లేదంటే పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇక నాటిన వారం రోజుల్లోపు కనుక గుళికల రూపంలో వేసుకోవాలనుకుంటే ఎకరాకు 4 కిలోల బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ కలయికతో వచ్చిన లాండాక్స్ పౌరటీ గుళికలు అనేవి ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎకరాను 4 కిలోల చొప్పున 20 కిలోలు ఇసుకలో కలిపి చేనులో చల్లుకోవచ్చు. దీనివలన గడ్డి జాతితో పాటు అన్ని రకాల వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చు. ఇక పంట ఎదిగే దశలో గనక అంటే నాటిన 15-20 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాప్ బ్యూటైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ను పిచికారీ చేయాలి. అట్లా కాకుండా గడ్డిజాతి మొక్కలు వెడల్పాటి కలుపు మొక్కలు రెండూ సమానంగా ఉన్నట్లయితే ఎకరానికి 80 మిల్లీలీటర్ల బిస్పైరీబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది అది కానీ, లేదంటే

గ్రాముల మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అది కానీ, లేదంటే 50 గ్రాముల ఇథాక్సిసల్ఫిరాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడిజాతి మొక్కలు, అదేవిధంగా వెడల్పాటికల్ మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి, పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సుకు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయనం వల్ల పంటకు నష్టం కలిగిందనిపిస్తే గనక నీటి పిచికారీ చేసి కానీ లేదా పంచదార ద్రావణం పిచికారీ చేసి కానీ వెంటనే ఎకరానికి 15 నుంచి 20 కిలోల యూరియాను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని బయటకు తీసివేసి కోత నీరు పెట్టుకోవాలి. వరి యంత్రాలతో నాటిన లేదా వరుసల్లో నాటుకున్నట్లయితే రసాయన కలుపు మందులకు బదులు కోనో వీడర్ లేదా పవర్ వీడర్స్ అని మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి నీటితో పెరిగే మొక్క కానీ నీటి మొక్క కాదు. అవసరానికి మించి ఎక్కువ నీరు వరిచేలో ఉంటే పైరుకు సూక్ష్మ వాతావరణంలో మార్పు వచ్చి తెగుళ్ళ వ్యాప్తికి అనుకూలంగా మారడమే కాకుండా పోషకాల లభ్యత, ముఖ్యంగా నత్రజని ఎరువుల నష్టం భూమిలో ఇంకిపోయే రూపంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వరికి ఎంత నీళ్ళు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలి చేలో. వరి పైరుకు పిలకలు పుట్టే దశ, చిరుపొట్ట దశ, పూత దశ, వెన్ను పాలు పనులు పోసుకునే దశలు సున్నిత దశలుగా మనం గమనించాం. కనుక ఈ సున్నిత దశలలో పొలంలో తగినంత నీరు, అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా బాగా సారవంతమైన లేదా బలమైన నేలల్లో రసాయనిక ఎరువులు మాత్రమే వాడే నేలలు ఉంటాయి. అటువంటి నేలల్లో అత్యధిక పిలకలు తయారై తర్వాత పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 3 రోజులు ఆరగడతాం. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యంతర మురుగుతీత వల్ల ఏమవుతుందంటే వరి పైరుకు వేళ్లకు ప్రాణవాయువు గ్రహించి ఆరోగ్యంగా పెరగడంతో పాటు చేనంతా ఒకేసారి పోతకొస్తుంది. అంతేకాకుండా మనకి ఏ అయితే పిలకలు ఉన్నాయో పిలకలన్నీ కూడా కంకులుగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మధ్యంతర మురుగుతీత అనేది ఎక్కువగా ఈ బలమైన సారవంతమైన నేలలో చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఎలుకల యాజమాన్యం అనేది మనకి వరిలో చాలా కీలకమైన విషయం కింద మనం గుర్తుంచుకోవచ్చు. ఒక ఎకరానికి 10 ఎలుకలున్న కన్నాల నుంచో పంటకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎలుకల నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత వరకు సామూహిక ఎలుకల నివారణ చేపడితే ఎలుకలను సమర్థవంతంగా అరగట్టవచ్చు. ఎలుకలను నివారించడం గాను పంట లేని సమయంలో ఎర్రబట్టలు పెట్టి కానీ, జింక్ ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడైలిన్ విషపేరలను పెట్టి నివారించుకోవచ్చు. సాధారణంగా పిలక దశ నుంచి 10 రోజుల వ్యవధిలో చిరుపొట్ట దశ వచ్చే వరకు బ్రోమోడైలిన్ ఎర్రను ఎకరానికి 5 చొప్పున పెట్టి ఎలకల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఎలకలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జింక్ ఫాస్ఫేట్ను పంటకాలంలో ఒకసారి మాత్రమే వాడుకోవాలి. ఇక పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ఎలుకల నివారణ గాను పొగ యంత్రాలను వాడి కానీ, లేదంటే తెరచాప నియంత్రణ పద్ధతిని చేను చుట్టూ మనం తెరచాపలా కట్టుకుని ప్లాస్టిక్ షీట్తోటి ఆ విధంగా తెరచాప నియంత్రణ పద్ధతి అవలంబించి కానీ ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి వరిలో చాలా కీలకమైనది ఏంటంటే సస్యరక్షణ. ఈ సస్యరక్షణ బట్టే మనకి దిగుబడులు అనేవి ఆధారపడి ఉంటాయి. కనుక సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా సారవ వరిలో కాబట్టి చీడపడల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకోవాలి. వరిలో అనేక రకాల చీడపీడలు వివిధ దశల్లో ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చీడపీడల ఉనికిని తరచుగా గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలిచే పురుగులు, తామర పురుగులు, దోమతో పాటు పాము పొడతెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు అయితే కాండం తొలిచే పురుగుతో పాటు ఆకుముడత, తాటాకు తెగులు, తామర పురుగులు మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుల్లో ఆకుమచ్చ తెగులు, పాముపొడ తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా పూత దశ నుంచి ఈనుగ దశ వరకు అయితే కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి ఇట్లాంటి పురుగులతో పాటు మానుపండు, పొట్టకుళ్ళు మరియు పాముపొడ తెగులు ఆశించే అవకాశం ఈ పూత దశ నుంచి ఈనుగ దశ వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఏ దశలో ఏ పురుగులు కానీ ఏ తెగులు కానీ వస్తాయో దాన్ని గమనించి దాని ప్రకారంగా మనం నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ విధంగా ఏ దశలో అయితే కనుక పురుగులు తెగుళ్ళు ఆశిస్తాయో గమనించుకుంటూ దాని ప్రకారం నివారణ చర్యలను చేపట్టుకోవాలి. ఇక తెగుళ్ళు నివారణ గాను ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి.

0: కావాలి. దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ముందు విత్తన శుద్ధి తూచ తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తెగులు వృద్ధి ఎక్కువ గమనించినట్లయితే నత్రజని ఎరువును చాలా వరకు నియంత్రించుకోవాలి, అవసరమైతే మానేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక చేలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటూ తెగులు వ్యాప్తిని చాలా వరకు అరికట్టుకోవాలి. అదేవిధంగా తెగులు సోకిన పొలం నుండి వేరే పొలంలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వీలైతే ఆ నీటిని తీసి కొత్త నీరు పెట్టుకోవడం వల్ల కూడా తెగులు వ్యాప్తి చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు విత్తన ఎంపిక మొదలుకొని నారుమడి యాజమాన్యం, నేల తయారీ, ప్రధాన పొలంలో వేసిన ఎరువులు, కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సార్వావరిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలు

0: వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పిఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పిఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్ట

0: లేకుండా వెసులుబాటుకి ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్లు గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో గానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందుకు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వటము, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎం శ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాల ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకొని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం.

0: దాదాపు 90% ఫలితాలు రాబట్టడం. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం, పీఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి, ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాన్ని అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా పల్లె నుంచి ప్రగతి పదం వైపు ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం క్రీడావలోకనం, ఈ వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్షను వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువవాణి కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని వింటారు. వ్యవసాయ ఉద్యాన రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి 2026/27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి హార్టికల్చర్, హోమ్ సైన్స్, బీటెక్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. వ్యవసాయ ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఆయా విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక విద్యార్థులు యూనివర్సిటీలకు సంబంధించిన వెబ్సైట్ల నుంచి తమ దరఖాస్తు ప్రక్రియలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో అందుబాటులో ఉన్న ప్రధాన కోర్సులు బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్కు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బిఎస్సి అగ్రికల్చర్కు 1355 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బిఎస్సి హార్టికల్చర్కు 30 సీట్లు, బీటెక్ ఫుడ్ సైన్స్కి 29 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ జూలై 25, 2026. అధికారిక వెబ్సైట్ వివరాలు www.pjtau.edu.in ను సందర్శించగలరు. విద్యార్థులు అర్హతలు, రిజర్వేషన్లు, ఫీజు వివరాలు తదితర సమాచారాన్ని ఈ అధికారిక వెబ్సైట్ పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్. ఈ పోస్టుల భర్తీకి జూన్30న నోటిఫికేషన్ విడుదల జారీ చేశారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రికల్ 47, మెకానికల్ 21, సివిల్ 20 మరియు ఎలక్ట్రానిక్స్ 7 విభాగాల్లో మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20, 2026. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. అనంతరం పత్ర ధృవీకరణ ద్వారా ఎంపిక చేస్తారు. వేతన వివరాలు నెలకు 75,000 రూపాయల గౌరవ వృత్తిని పొందుతారు. మరిన్ని వివరాల కోసం apjenco.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి apjenco.gov.in. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు పల్లె నుంచి ప్రగతి పదం వైపు. ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారు అందించే ప్రసంగం వింటారు.
1: ఉన్నత విద్య కోసం పల్లెటూర్ల నుంచి నగరాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త అవకాశాలు వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతాయి. అయితే ఈ ప్రయాణంలో విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను ఇంకా భద్రతా జాగ్రత్తలను కూడా నేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన స్కిల్స్లో మొదటిది కమ్యూనికేషన్ స్కిల్స్. నగర జీవితంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులతో మాట్లాడవలసి ఉంటుంది. తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం, మర్యాదగా మాట్లాడడం, ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం, ఇలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. రెండవది డిజిటల్ నైపుణ్యాలు. కంప్యూటర్, ఇంటర్నెట్, ఈమెయిల్, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ ఇలాంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. మూడవది సమయపాలన. చదువు, హాస్టల్ జీవితం, ప్రయాణం, వ్యక్తిగత పనులను సమతుల్యం చేసుకునే విధంగా టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. నాలుగవది ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ సామర్థ్యం. కొత్త వాతావరణంలో భయపడకుండా తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటు పెంపొందించుకోవాలి. ఐదవది ఆర్థిక నిర్వహణ. డబ్బు విలువ తెలుసుకోవాలి. నెలవారీ

0: ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం నేర్చుకోవాలి. 6వది, సమస్యా పరిష్కార నైపుణ్యం. చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా వాటిని విశ్లేషించి పరిష్కారం కనుగొనే దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. 7వది, భావోద్వేగ నియంత్రణ. ఇంటి జ్ఞాపకాలు, ఒత్తిడి, ఒంటరితనం ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం అవసరం. ఇవి విద్యార్థులు నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు. ఇప్పుడు విద్యార్థులకు నేర్పించవలసిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. నగరాల్లో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మద్యం, మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. 2వది, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదు. ఫేక్ అకౌంట్లు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 3వది, వ్యక్తిగత భద్రత. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించడం తగ్గించాలి. అత్యవసర ఫోన్ నెంబర్లను దగ్గరగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు తమ వివరాలను తెలియజేస్తూ ఉండాలి. 4వది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ. సమయానికి భోజనం చేయడం, తగిన నిద్రపోవడం, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 5వది, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తత. బ్యాంక్ ఓటీపీలు, ఏటీఎం పిన్లు, పాస్వర్డ్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. 6వది, చదువుపై దృష్టి. నగరంలో వినోదం, సోషల్ మీడియా, ఇతర ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన ప్రధాన లక్ష్యం చదువు అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 7వది, చట్టాలు మరియు నియమాల పట్ల అవగాహన. కాలేజీ, హాస్టల్, ట్రాఫిక్ మరియు సామాజిక నియమాలను పాటించడం మంచి పౌరుని లక్షణం. పల్లెటూరు నుంచి నగరానికి రావడం ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చదువుతో పాటు జీవన నైపుణ్యాలు కూడా అవసరం. కమ్యూనికేషన్, డిజిటల్ పరిజ్ఞానం, సమయపాలన, ఆత్మవిశ్వాసం ఇలాంటి కాంపిటేటివ్ స్కిల్స్ను పెంపొందించుకోవాలి. అదే సమయంలో వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, ఆర్థిక క్రమశిక్షణ, మంచి స్నేహాలు ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్య మనకు జ్ఞానాన్ని ఇస్తే నైపుణ్యాలు మరియు మంచి అలవాట్లు మనకు విజయవంతమైన భవిష్యత్తును అందిస్తాయి.
1: యువవాణి కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన క్రీడావలోకనం. ఈ వారం భారతీయ క్రీడాకారులు పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ ఏ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్లో క్వాలిఫైర్లో ఫైనల్స్కి చేరారు. 13 సంవత్సరాల భారత్ చెస్ క్రీడాకారిణి ప్రతీతి ప్రపంచ యువ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు పతకాన్ని అందించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. 2026 గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న టోర్నీలో భారత్ నుంచి భారత స్టార్ దొమ్మరాజు గుకేష్ మరియు ప్రజ్ఞానంద ఆడుతున్నారు. మొదటిరోజు ప్రజ్ఞానంద మంచి ఆరంభం చేశాడు. నార్వే చెస్లో 2026 టోర్నమెంట్లో ఇద్దరు కీలక మ్యాచ్లాడారు. ఈ గేమ్లో గుకేష్ మంచి ఫైట్ ఇచ్చిన ఎండ్ గేమ్లో ప్రజ్ఞానంద మెరుగైన ఎత్తులతో ఆధిక్యాన్ని సాధించాడు. ఈ వారం బ్యాడ్మింటన్ క్రీడలు. కెనడా ఓపెన్ సూపర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు కశ్యప్ తాన్యా హేమంత్ 2వ రౌండ్లో ఓటమి పాలవడంతో భారత్ సవాల్ ముగిసింది. ఈ వారం ఫుట్బాల్ గేమ్లు. 2026 ఫిఫా ప్రపంచకప్లో అత్యంత ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. 4 జూలై జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టుపై పరాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అదే రోజున మొరాకో కెనడాపై 3-0 ఘన విజయం సాధించి తదుపరి దశకు చేరుకున్నారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ఇప్పటికే జర్మనీ నెదర్లాండ్ వంటి దేశాలు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో పోటీ

మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారం క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ ప్రారంభమైంది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ ఇరు జట్లు కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగాయి. ఈ సిరీస్ రాబోయే అంతర్జాతీయ టోర్నీలకు ఎంతో కీలకం కానున్నాయి. మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల T20 కప్లో ఫైనల్స్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి నెలకొనింది. భారత బ్యాడ్మింటన్ క్రీడలో కెనడా ఓపెన్ సూపర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు ఆకర్షి కశ్యప్, తాన్యా హేమంత్ రెండో రౌండ్లో భారత్ సవాల్ ముగిసింది. అంతర్జాతీయంగా భారత షట్లర్ రణవ్ చౌహాన్ అద్భుత ప్రదర్శనతో అమెరికాలో జరిగిన యుఎస్ ఓపెన్ సూపర్ టోర్నీలో ప్రపంచ 6వ ర్యాంకర్ను ఓడించి సెమీఫైనల్కు చేరడం పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ ప్రదర్శనతో అతడు భవిష్యత్ స్టార్గా గుర్తింపు పొందాడు. భారత బ్యాడ్మింటన్కు మరో శుభవార్త. 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 17 సంవత్సరాల తర్వాత భారత్లో జరగనుంది. ఈ మెగా టోర్నీ న్యూఢిల్లీలో ఆగస్టులో 17 నుంచి 23 తారీఖు మధ్యలో నిర్వహించబడుతుంది. మీరింతవరకు వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష విన్నారు. కార్యక్రమంలో సినీ గీతం వింటారు.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు.

0: సేంద్రియ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ఏబీసీ గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 పేక్స్ యహీ కార్యక్రమ్ మే ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल.
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరి రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరి మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ

0: భాగం ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మొదటిగా మీరు వినబోతున్న పాట రుద్రవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర గానం చేసిన గీతాన్ని వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి చిత్రం నుంచి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అఖండ చిత్రం నుంచి గీతామాధురి, యామిని గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం తమన్.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గోరంత దీపం చిత్రం నుంచి ఎస్పి బాలు సుశీల గానం, కేవి మహదేవన్ సంగీతం, సినారే సాహిత్యం అందించిన గీతాన్ని వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: investment sectors. They are also working on securing sea lanes of communication, maritime security, as well as the emerging sectors of technology. So I think a lot of potential, a lot of possibilities, and this is what these two countries and their leaders are aiming to achieve in times to come.
1: Right. Thank you so very much, Professor Mishra, for having joined us and shared your views.
0: Pleasure. Thank you.
2: You were listening to a discussion on Prime Minister's Indonesia, Australia and New Zealand visit and its strategic significance. The participants were Professor Rahul Mishra, International Affairs expert, and Nishit Kumar, anchor.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం పాటకు వేలాయరా కార్యక్రమంలో ప్రేమికుల రోజు చిత్రం నుంచి ప్రేమ అనే పరీక్ష రాసి అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్న శ్రోతలు సాయి మనీష్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి. సాయి మనీష్ కుటుంబ సభ్యుల కోసం ప్రేమికుల రోజు చిత్రం నుంచి ఎస్పీ బాలు స్వర్ణలత గానం చేసిన వారి కోరిక మేరకు ఈ గీతాన్ని వేస్తున్నాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

పాఠక వేలైర కార్యక్రమం ద్వారా బాహుబలి చిత్రం నుంచి ధీవర పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. వారి కోరిక మేరకు బాహుబలి చిత్రం నుంచి కీరవాణి సంగీతం, రమ్యా బ్రహారా దీపు గానం చేసిన గీతాన్ని వింటారు.

పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా. హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆలయ శిఖరం చిత్రం నుంచి ఇది ఆశలు రేపే లోకం అంటూ ఆ గీతాన్ని ప్లే చేయమంటూ కోరుతున్నారు చౌటిప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరందరి కోసం ఆలయ శిఖరం చిత్రం నుంచి సంగీతం సత్యం, సాహిత్యం సాయి, గానం ప్రకాష్ రావు.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా నీరాజనం చిత్రం నుంచి ఊహల ఉయ్యాల అనే సాంగ్ కావాలి అంటూ కోరుతున్నారు నాగలక్ష్మి. శ్రీముఖలింగం నుంచి నాగలక్ష్మి గారు కోరుతున్నారు వీరి కోసం నీరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలు జానకి గానం చేయగా ఆరుద్ర సాహిత్యం కేవి మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

పాఠకు వేలాయిర కార్యక్రమం ద్వారా ముత్యాల ముగ్గు చిత్రం నుంచి శ్రీరామ జయరామ పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, నాగలక్ష్మి, రఘు వీరందరి కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఎం బాలమురళీకృష్ణ గానం, కేవీ మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు. సాహిత్యం ఆరుద్ర.

పాటకు వేలయ్యర కార్యక్రమం ద్వారా చివరిగా ఈ పాటను కోరుతున్నవారు కొత్త అల్లుడు చిత్రం నుంచి రూపాయ్ రూపాయ్ సాంగ్ను వేయమంటూ కోరుతున్నారు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి వీరందరూ ఈ పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం కొత్త అల్లుడు చిత్రం నుంచి బాలుగానం, ఆరుద్ర సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని వీరందరి కోసం ప్లే చేస్తున్నాం.

0: మీరింతవరకు పాటకు వేలైరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో క్లాసికల్ మ్యూజిక్ కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే
1: ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగెనో సూర్యకాంతం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమం తరువాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణత్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 101.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.